ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, టీఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 16వ తేదీ గురువారం, నిలయంలో సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 42 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 వేద పఠనం గావిస్తారు శ్రీ ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో జగన్నాథ అష్టకం వింటారు. పొలం పనులు కార్యక్రమం 6:35 ఈనాటి కార్యక్రమంలో వేరుశనగ విత్తనాల నిల్వ, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశంపై రైతు సోదరులకు సూచనలు. 7:00 జనగాం జిల్లా సమగ్ర నివేదిక వినిపిస్తారు శ్రీ బి నరసింహారావు గారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మొదటి అంశం శ్రీ చేరువేల భార్గవ శర్మ గారి కథానిక స్వయం కృతం వింటారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పుల గురించి డాక్టర్ మహేశ్వరరెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష సుంకసారి గారు. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 9:03 11:00 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఎస్ సుమేధా జనని గారి వీణా వాద్యం ప్రసారమవుతుంది. మృదంగ సహకారం శ్రీ పి రామచంద్ర శర్మ గారు. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో కుమారి వాణిరావు గారు ఆలపించిన గజల్స్ వింటారు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ, ఒద్దిరాజు సోదరులు ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు గార్ల సౌదామిని పరిణయం పుస్తక సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీమతి రంగరాజు పద్మజ గారు. 12:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మల్లన్న కథ నుండి నీలమ్మ సంతానం 3వ భాగం ముగ్గు కథ వినిపిస్తారు శ్రీ కచ్చు అంజయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలలో వరి పంటలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందు పిచికారి, ఈ అంశంపై వివరాలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన సాగు పద్ధతి

పద్ధతులు. ఈ అంశంపై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఈశ్వరి రెడ్డి గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం, 8:03 కరెంట్ అఫైర్స్, 8:15 జగన్నాథ రథయాత్ర ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్, ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

భవతి యశ్చంద్రమస ఆగతనం వేద ఆగతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆగతనం ఆగతనవాన్ భ

ఆగతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాగతనం ఆగతనవాన్ భవతి య ఏవం వేద యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్ఠతి సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరతు.

ఊర్ధ్వే ప్రతన సహస్రేణ శతేన చ యా శతేన ప్రతనోటి సహస్రేణ విరోహసీ తస్యాస్తే దేవీష్టకే విధేమ హవిషావజం అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా శిరసాధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే భూమిర్ధేనుర్ధరణి లోకధారిణి ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన చ బాహునా మృత్తికే హన మే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం.

0: శ్రోతలకు మన అన్నదాతలైన రైతు సోదరులకు నమస్కారం. మీరు విన్నది యోపాం పుష్పం అనేటటువంటి వేదమంత్రములు. సృష్టిలో నీటికున్న పవిత్రతను ప్రాముఖ్యతను ఈ మంత్రం అద్భుతంగా కీర్తిస్తుంది. మన రైతులు పండించే పంటకు ప్రాణాధారం నీరు. అపాం పుష్పం అంటే నీటిలో పుట్టే పుష్పం అనే అర్థం. అంటే నీరు పవిత్రమైనది, అది సృష్టిని వికసింపజేసే శక్తివంతమైన మూలం అని దీని భావం. ఈ పవిత్రమైన జలశక్తి మన రైతుల పొలాల్లో పంటలను బంగారు పంటలుగా మార్చి వారి జీవితాల్లో సిరి సంపదలను నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఓం స్వస్తి.
1: వేద పఠనం గావించారు శ్రీ ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమంలో జగన్నాథాష్టకం వింటారు.

రాక్షస్థ సకల సురసేవావసరదో జగన్నాథస్వామి నయన.

భృగుబండగిరౌ చ యౌవసంతౌ బలరామాహ్వయ కృష్ణదేవరూపౌ సహజాన్విత

ఈరోజు రాత్రి 7:15 జగన్నాథ రథయాత్ర ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:15 మీరు వినవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు కార్యక్రమం రైతు సోదరుల కోసం.

భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు జగన్నాథాష్టకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: కార్యక్రమంలో వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో వేరుశనగ విత్తనాల నిల్వ, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశంపై రైతు సోదరులకు సూచనలు వింటారు.
2: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు వేరుశనగ కాయలను ఏ విధంగా నిల్వ చేసుకుంటే చక్కగా విత్తనానికి మార్కెట్లో ధర సంపాదించుకోవడానికి బాగుంటుందని ఈ విధంగా తెలియజేస్తున్నారు. భారతదేశంలో పండించే ముఖ్యమైన నూనె గింజ పంటల్లో వేరుశనగ ప్రధానమైంది. ప్రస్తుతం అనేక ప్రాంతాలలో రబీ వేరుశనగ కోతలు ప్రారంభమైనాయి. కొన్ని చోట్ల వేరుశనగ కోతలు పూర్తయ్యాయి. ఈ కోతలు పూర్తయిన తర్వాత జాగ్రత్తలు పాటిస్తేనే ఈ విత్తనాన్ని రాబో వానకాలంలో వాడుకోవచ్చు. లేదంటే విత్తనం పుచ్చుపట్టి పనికి రాకుండా పోతుంది. ఈ బాధల నుండి విముక్తి పొందాలంటే రైతులు వేరుశనగ కోతలు మొదలుకొని నిల్వ ఉంచేంత వరకు తగు జాగ్రత్తలు పాటించాలి. వేరుశనగను ఎప్పుడు కోయాలంటే 70-80% మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు వర్ణంగా మారి కాయడొల్ల లోపలి భాగం నలుపుగా మారినప్పుడు కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. వేరుశనగ కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. కోసిన పంటను తగిన తేమ అంటే 9% వచ్చే వరకు మొక్క నుండి కాయలు వేరు చేయుటకు ముందు ఎండబెట్టాలి. ఇది రెండు విధాలుగా చేయాలి. పైభాగానికి వచ్చినట్లు వేరుశనగ మొక్కలను చిన్న చిన్న కుప్పలుగా వేయాలి. లేదా మొక్కను కర్రలకు కట్టి కాయలు ప్రక్కలకు వచ్చేటట్లు చేసి ఎండబెట్టాలి. కాయలలో ఎక్కువ తేమ శాతం ఉంటే ఎండలో ఆరబెట్టకుండా తేమను 7-8% తీసుకురావాలి. ఇందుకు గాను వేడిగాలిని వదిలే పరికరాన్ని ఉపయోగించడం వలన కాయలను ఎక్కువ ఎండలో ఎండబెట్టకుండానే తేమను తగు శాతానికి తీసుకురావచ్చు. కాయలను కదిలిస్తే గల్లుమని శబ్దం వచ్చినప్పుడు కాయలు బాగా ఎండినట్లు అర్థం. కాయలు పూర్తిగా ఎండక ముందే వర్షం వస్తే వర్షం ఆగిన తర్వాత కాయలు మరలా ఎండబెట్టాలి. లేదంటే శిలీంధ్రాలు త్వరగా ఆశిస్తాయి. రబీ కాలంలో పీకేటప్పుడు వాతావరణ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు, నీడలో ఆరబెట్టాలి. ఎండ తీవ్రత ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల తర్వాత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఆరబెట్టుకోవచ్చు. ఎండబెట్టేటప్పుడు వేరే రకాల కాయలు కలవకుండా చూసుకోవాలి. విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను నిల్వ ఉంచుకోవాలి. ఇక వేరుశనగ కాయలను నిల్వ ఉంచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేరుశనగ కాయలను నిల్వ చేయడానికి శుభ్రమైన లోపల పాలిథీన్ లైనింగ్ ఉన్న గోనె సంచులను వాడాలి. గోనె సంచులను 0.5% మలాథియన్ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టాలి. ఈ గోనె సంచులలో కాయలతో పాటు వేపాకులు గాని, వేప గింజల పొడి గాని కలిపి నిల్వ ఉంచినప్పుడు పురుగుల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. కాయలను నింపిన సంచులను గాలి వెలుతురు బాగా ఉన్న గదిలో ఉంచాలి. బస్తాలను నేరుగా నేలపై పెట్టకుండా 1 అడుగు ఎత్తు చెక్క బల్లలను పరిచి వాటి మీద ఈ మూటలను ఒకదానిపై ఒకటి 10 బస్తాల చొప్పున ఒక వరుసలో అమర్చాలి. వరుసకు మధ్య కొంచెం స్థలం వదలాలి. కాయలు ఎక్కువ కాలం మొలకెత్తే శక్తిని కోల్పోకుండా ఉండాలంటే నిల్వ చేసే ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. గాలిలో తేమ 65-70% మధ్య ఉండాలి. దీనికంటే ఎక్కువగా ఉంటే శిలీంధ్రాలు అభివృద్ధి చెందుతాయి. కాయల

0: నెలకి ఒకసారి పరిశీలించి పొరుగు ఉధృతిని బట్టి క్రిమి సంవారక మందుల్లో ముఖ్యంగా మలాథియన్ 5 మిల్లీలీటర్ లేదా డైక్లోరోపాస్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి సంచులపైన నిల్వ ఉంచే గదులలోని గోడలపైన పిచికారి చేసుకోవాలి. వేరుశెనగ కాయలను గోదాములో ఉంచినప్పుడు పెంకు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది కనుక కిలో కాయలకు 5 మిల్లీలీటర్లు వేపు నూనె చొప్పున కలిపి ఉంచినచో దాదాపు 4-5 నెలల వరకు ఎటువంటి పురుగులు ఆశించకుండా ఈ వేరుశెనగ కాయలను చక్కగా నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధకులు ఈ పద్ధతులను పాటిస్తే కాయలను నిల్వ ఉంచుకొని చక్కటి విత్తనం కోసం మనం తయారు చేసుకోవచ్చు వచ్చే సంవత్సరానికని వివరించారు. ఈ వివరాలన్నీ మనం పాటిస్తూ చక్కటి పంటలు పండించి లాభాలు పొందాలని అందరము ఆశిద్దాం.
1: వేరుశెనగ విత్తనాల నిల్వ, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశంపై రైతు సోదరులకు సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు అనగా సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. కావున ఆసక్తిగల రైతు సోదరులు మీ సందేహ నివృత్తికై మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ నంబర్ 040 జత చేసి 2324085252, మరొక నంబర్ 2324085353. ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. ఎస్టీడీ కోడ్ నంబర్ 040 జత చేసి 2324085252, మరొక నంబర్ 2324085353. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉండి గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వా రంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విధానాలతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఛానల్ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. తొలి 47 కిలోమీటర్ల ఆధునికీకరణకు 370 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై కృష్ణా జిల్లా పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేత ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు సరైన సమాచారం అందించి అపోహాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలుపుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ రంగానికి చాలా ప్రాధాన్యత వస్తున్నటువంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్కే గ్రోత్. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 63.65 లక్షల కోట్లని జీవీఏ రూపంలో ప్రభుత్వానికి తీసుకొచ్చామంటే ఈ రంగం అభివృద్ధికి ఇంతకంటే సూచిక ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను.
0: తెలుగువారు గర్వించదగ్గ నాయకురాలు ఎస్ జానకి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మక సాంస్కృతిక సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎస్ జానకి స్మృత్యంజలి కార్యక్రమం వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ జానకి 17 భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అలాగే వందేమాతరం గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, యువతలో జాతీయ భావన పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత కోసం రూపొందించిన అభయ కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలపై నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, నేరస్తులపై

0: కఠిన చర్యలే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే 100 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడంతో తెలంగాణ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, పోర్టుల యాజమాన్యం నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. విధానం ద్వారా ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలుపుతూ,
1: పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యాజమాన్య పోర్టులు సమర్థతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది, వాటన్నీ కూడా చేస్తాం. దీంట్లో ఇంకోటేంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు, పోర్టు యాజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే, టారిఫ్లు, చట్టాలు, పర్యావరణ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కండిషన్లో ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన బంగారు గనులను గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బంగారు గనులను తిరిగి ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తి మేరకు గనుల ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. రామగిరి ఏదైతే ఇక్కడ గోల్డ్ మైన్ ఉందో 460,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ, అదంతా కూడా మళ్ళీ రీకాల్క్యులేట్ చేయమని సంబంధిత అధికారులకి ఆల్రెడీ ఆదేశించాం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖనిజాన్వేషణ చేస్తున్నాం. డెఫినెట్ గా రామగిరిని కూడా అతి త్వరలోనే ప్రొడక్షన్ లో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2 ఆగస్టున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్తాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట ప్రభుత్వం 15,05,00,000 రూపాయలను కేటాయించింది. భారతీయ చేనేత ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట చేనేత జౌలి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి

0: कान्तरालेन पराजित्य निर्णायकचक्रे प्रवेशमकरोत्। जुलाई मासस्य नवविंशति दिनांके निर्णायकचक्रे अर्जेंटीना दलं स्पेन दलं सम्मुखीकरिष्यति। भारत इंग्लैंड देशयोः मध्ये त्रिदिवसीय एक दिवसीय श्रृंखलायाः द्वितीया स्पर्धा अद्य कार्डिफ नगरस्य सोफिया गार्डन्स क्रीडांगणे भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జనగామ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు బి నరసింగారావు గారు.
2: ఏక్ పేడ్ మాకే నామ్ అనే నినాదంతో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ జనగామ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సోయింగ్ టు గ్రోవింగ్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీకి సంబంధించిన వాల్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా హరితహారం సమన్వయకర్త గౌసియా బేగంతో కలిసి కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ పట్టాను రద్దు చేసి 163 ఎకరాల ప్రభుత్వ భూమిని జనగామ జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సల్వాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 147లో 163.25 గుంటల ప్రజా ఉమ్మడి భూమిని 2 దశాబ్దాల క్రితం మోసపూరిత దస్తావేజుల ద్వారా ప్రైవేటు వ్యక్తి పట్టా చేసుకుని సాగులో ఉన్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ సేత్వార్ పుస్తకంలో ప్రజా ఉమ్మడి భూమిగా వర్గీకరించబడి ఉన్న ఈ భూమి నిషేధిత ఉత్తర్వుల పుస్తకము, నిషేధిత ఆస్తుల జాబితా కింద రక్షణ పొందిన ఈ భూమిని ఎటువంటి హక్కులు లేని వ్యక్తులు రిజిస్టరు అమ్మకపు దస్తావేజుల ద్వారా పట్టాలో పేరెక్కించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రైవేటు వ్యక్తుల పేరుపై ఉన్న ఆ భూమిలో ప్రభుత్వ భూమి అని బోర్డును నాటారు. దాదాపు 450 కోట్ల మేర విలువగలిగిన ఈ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేజీబీవీలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం యాస్ అకాడమీ తరగతులను ప్రవేశపెట్టిందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. లింగాల గణపురం మండలం బన్లగూడ కేజీబీవీలో యాస్ అకాడమీని ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం, ఇంగ్లీష్ వంటి ప్రధాన సబ్జెక్టులపై యాస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణపై దృష్టి సారిస్తారని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడారు. రైతు సంక్షేమానికి ఐకేపీ రైతు సేవా కేంద్రాలు కీలకమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగామ మండలం మరిగడి గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జనగామ జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉదయం 6:30 గంటలకు యోగా కార్యక్రమాన్ని ప్రారంభించి హాజరైన అధికారులు ప్రజలతో యోగాసనాలను వేయించారు. జనగామ జిల్లాలో ఘనంగా వన మహోత్సవం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటారు. గ్రామాల అభివృద్ది లక్ష్యంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామని జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లారాజేశ్వరరెడ్డి అన్నారు. వడ్లకొండ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యం, పోషకాహార స్థితిగతులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మరిగడి, లింగాల గణపురం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుడిసెలు లేని నియోజకవర్గంగా స్టేషన్ గణపూర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని శాసనసభ్యులు కడియం శ్రీహరి పేర్కొన్నారు. మొదటి విడత ఇందిరామైన్ల నిర్మాణ పురోగతి, రెండవ విడత లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై జిల్లా కలెక్టర్తో కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలోని తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనగామ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జి శశి హాజరై మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు ఏ రూపంలోనైనా ఉండవచ్చని, వాటి నుంచి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. జూన్ 28న పోలియో బూతుల్లో, 29-30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలను వేశారు. వైద్య శాఖ పక్క ప్రణాళికతో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా నిర్వహించారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు చేరాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి శ్రీ దేవసేన అన్నారు. 99 రోజుల ప్రణాళిక

0: ప్రణాళిక కార్యాచరణ అమలుపై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరగగా శ్రీ దేవసేన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
1: జనగామ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదిక అందించారు శ్రీ బి నరసింహారావు గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.
3: ఇన్ 10 వర్షో మే ఏక్ మాసివ్ చేంజ్ ఆయా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మే 7 గుణా మ్యానుఫ్యాక్చరింగ్ బడి ప్రొడక్షన్ బడా ఆర్ 11 గుణా ఎక్స్పోర్ట్ బడా 2014 కే కంపారిజన్ మే ఆర్ భారత్ జో మొబైల్ ఫోన్ ఇంపోర్టర్ థా ఆజ్ నెట్ ఎక్స్పోర్టర్ బన్ గయా హై ఆర్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ బన్ గయా.
2: ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కూడా తెలియజేశారు.
3: పహలా హై వరుణ నదికే కినారే కినారే కంప్లీట్ 6 లేన్ ఆర్ 4 లేన్ ఎలివేటెడ్ కారిడోర్ 43 కిలోమీటర్స్ ఇస్కీ లెంత్ హై 10,998 కరోడ్ రూపీస్ కి ఇస్కీ ఇన్వెస్ట్మెంట్ ఆయేగా ఆర్ కరీబ్ కరీబ్ 4 సాల్ మే కంప్లీట్ హోగా. దూసరా హై గంగా జీ కే సాత్ సాత్ కంప్లీట్ 6 లేన్ కా ఎలివేటెడ్ కారిడోర్ 46 కిలోమీటర్ కా యే హోగా 14,448 కరోడ్ రూపీస్ కా బనేగా.
2: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదకత యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని భారత్ ఈయు వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న బ్రసెల్స్లో జరిగిన 3వ భారత్ ఈయు ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈయుకి మధ్య సహజమైన అనుబంధం ఉందన్నారు. ఇరు దేశాలు పరస్పరం నమ్మకాన్ని పెంపొందించుకున్నాయని, ఇప్పుడు దానిని వ్యాపార సాంకేతిక రంగాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.
4: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central.

0: central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
1: భారత్ EU FTAను న్యాయమైనదిగా, సమతుల్యమైనదిగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఇది రెండు దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని అన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మైలురాయి అని, చర్చల స్థాయి నుంచి ఫలితాలను అందించే స్థాయికి ఇరు దేశాలు చేరుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ICAR టెక్నాలజీ సదస్సు 2026ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, కార్పొరేట్ రంగం భారతీయ ట్రస్టీషిప్ విధానాన్ని అవలంబించాలని, తమ సంపాదనలో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణ ప్రజల కోసం కేటాయించాలని కోరారు. దేశాభివృద్ధికి అవకాశాలను కల్పిస్తున్నప్పుడు సిఎస్ఆర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో పెట్టుబడులు పెడుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం పరిశ్రమల బాధ్యత అన్నారు.
2: జో సిఎస్ఆర్ హే హారీ ఇసి భావ కా ప్రతీక హై. ఏక తరఫ హారీ జవాబదారీ కా ఎహసాస్ హై, క్యూంకి హమ్ జో కుచ్ అప్నీ కంపనీ హో, అప్నా వ్యవసాయ హో, అప్నా ఉద్యోగ హో, హమ్ జో అర్జిత్ కర్తే హై వో అకేలే అప్నే దమ్ పే అర్జిత్ నహీ కర్తే, ఉస్మే సర్కార్ కా సమాజ్ కా బడా యోగదాన్ హోతా హై. యే ధర్తీ భగవాన్ నే సబ్కే లియే బనాయీ, యే ధర్తీ, యే ఖనిజ, యే సంసాధన, యే పానీ, యే హవా సబ్కీ హై. లేకిన్ సారే సంసాధన సబ్కే పాస్ నహీ హై, తో జిన్కే పాస్ హై వో ఉస్సే ధన్ కమాయే, లేకిన్ ఉస్ ధన్ కా ఏక్ హిస్సా వో సమాజ్ కే హిత్ మే సమర్పిత్ కర్ దే.
1: వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నేల సారం, పోషకాలతో కూడిన ఆహార వ్యవస్థలు, వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి, మహిళా రైతుల వ్యవస్థాపకత వంటి రంగాల్లో సిఎస్ఆర్ పెట్టుబడులు స్పష్టమైన మార్పును తీసుకొస్తాయని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్ను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు మంగళవారం ఎడ్జ్ బాస్టన్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక 3వ వన్డే మ్యాచ్ ఆదివారం నాడు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతుంది.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి ఈనాటి కార్యక్రమంలో శ్రీ చేరువేల భార్గవ శర్మ గారి స్వయంకృతం కథానిక, అనంతరం మోకాళ్ల నెప్పల గురించి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయాలు ప్రసారమవుతాయి.

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా స్వయం కృతం శ్రీ చేరువేల భార్గవశర్మ గారి కథానిక వింటారు.
1: స్వయం కృతం. సుబ్బారావు ఒక ప్రభుత్వ ఆఫీసులో క్లర్క్గా పనిచేస్తున్నాడు. తన ఉద్యోగం ఒకంత లాభదాయకమైనదే అని చెప్పవచ్చు. జీతంతో పాటు పై సంపాదన కూడా తగినంతగా వస్తూ ఉంటుంది, కాబట్టి జీవితం సునాయాసంగా నడుస్తున్నది. ఇటీవలే ఒక సొంత ఇల్లు కూడా కనుక్కున్నాడు. సుబ్బారావు భార్య విమల ఆమెకు సుబ్బారావుకు చక్కటి జోడి అని చెప్పవచ్చు. ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. వారికి సురేషు, సురేఖ అని ఇద్దరు పిల్లలు. వాళ్ళు స్కూల్లో చదువుకుంటున్నారు. సుబ్బారావు ఎటువంటి ఇగోలు లేనటువంటి వ్యక్తి. సంపాదనతో సుఖంగా జీవనం చేస్తున్నాడు. ఇది సూక్ష్మంగా సుబ్బారావు చరిత్ర. ఒకరోజు రాత్రి సుబ్బారావుకు అర్ధరాత్రి మేలుకో వచ్చింది. అంతేకాదు, విరోచనానికి వెళ్ళవలసి వచ్చింది. కానీ విషయం ఏంటంటే నీళ్ల విరోచనం అయింది. ఏదో ఆహార దోషం అయ్యి ఉంటుంది అని అనుకుని మళ్ళీ మంచం మీద పడుకోబోయాడు. కానీ ఇంకొక నిమిషానికి మరలా ఇంకొక విరోచనం అయింది. ఏమిటి ఇలా అవుతున్నది అని అనుకున్నాడు. కడుపులో మెలిపెట్టినట్లు ఒకటే నొప్పి, భరించరాని బాధగా ఉంది. ఎంత ప్రయత్నించినా కానీ అతని వశం కావటం లేదు. మరలా వాష్రూమ్కి వెళ్ళవలసి వచ్చింది. ఏమిటి ఇట్లా అవుతున్నది అని బాధపడసాగాడు. అతని శరీరంలో శక్తి మొత్తం గాలి తీసిన బెలూన్లా క్షీణించిపోతున్నది. చెమటలు పడుతున్నాయి. ఇక తప్పనిసరి పరిస్థితిలో భార్యను నిద్రలేపి అతి కష్టం మీద ఆమెకు తన అవస్థను చెప్పాడు. స్వతహాగా విమల చాలా గాబరా మనిషి. ఎప్పుడైతే భర్త తన అవస్థ తెలిపాడో ఆమెకు ఒక్క నిమిషం మొద్దుబారినట్లు అయింది. వెంటనే తేరుకొని పిల్లలకు చెప్పకుండానే బయటకు వచ్చి ఇంటి తాళం వేసి భర్త చేతిని పట్టుకొని కారు దాకా నడిపించుకొని వెళ్ళి తాను డ్రైవర్ సీట్లో కూర్చొని దగ్గరలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ని సంప్రదించింది. వెంటనే నర్సులు, వార్డు బాయ్లు వచ్చి స్ట్రెచర్ మీద సుబ్బారావుని తీసుకొని లోపలికి వెళ్ళారు. మేడం, మీరు ఒక 30,000 కౌంటర్లో కట్టరండి అని డాక్టర్ విమలకు ఆదేశిస్తున్నట్లు చెప్పాడు. వెంటనే విమల కౌంటర్ దగ్గరకు వెళ్ళి ఫోన్పేతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. రసీదు నర్సుకు చూపించింది. మీరు అక్కడ కూర్చోండి, ట్రీట్మెంట్ జరుగుతుంది అని సాఫీగా చెప్పింది నర్సు. విమలకు ఒకవైపు నిద్ర వస్తున్నది, ఇంకొకవైపు తన భర్తకు ఏమవుతుందా అని గాబరాగా ఉంది. విమల మనసులో పరిపరి ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఏమైంది తన భర్తకు? ఆయనకు ఎటువంటి దురలవాట్లు కూడా లేవు కదా. ఉన్నట్టుండి ఇట్లా విరోచనాలు ఎందుకు వచ్చాయి? ఆయన బయట తనకు తెలియకుండా ఏమైనా తిన్నారా? తింటే తనకు చెప్పేవాడే? ఏమీ లేదు, ఏదో ఒక చిన్న అస్వస్థత అయి ఉండొచ్చు అని అనుకుంది. తనను తాను తమాయించుకోలేకపోయింది. ఇంట్లో పిల్లలు ఎట్లా ఉన్నారు, పక్కనే ఉన్న తన అక్క ఫోన్ చేస్తే ఎట్లా ఉంటుంది అని మనసులో అనుకుంది. వెంటనే ఫోన్ తీసుకొని అక్కకు ఫోన్ చేసింది. అప్పుడు సమయం 12:30 అవస్తున్నది. అక్క బావ ఏమనుకుంటారో అని ఒకవైపు మనసులో పీకుతున్నది. ఇంతలో అక్క ఫోన్ ఎత్తింది. ఏమైంది విమల, అంతా క్షమేమి కదా, ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేశావు అని కంగారుగా అడిగింది. అక్కకు జరిగింది చెప్పి తాను తన భర్త ఏ హాస్పిటల్లో చేరింది చెప్పింది. పక్కనే ఉన్న బావ విమల, నీవేం కంగారు

0: వెళ్ళకమ్మా, నేను మీ అక్క ఇప్పుడే బయలుదేరి వస్తున్నామని ఫోను పెట్టి 5 నిమిషాలలో విమల ముందు ప్రత్యక్షమయ్యారు. అక్క భావం చూసేసరికి విమలకు ప్రాణం లేచిపరిచినట్లు అయింది. ఒక్కసారిగా అక్కనికి ఆవరించుకొని బోరునే ఏడ్చింది. ఏమిటే చిన్నపిల్లలాగా, విరోచనాలు అనేవి ఈ రోజుల్లో ఒక చిన్న సమస్య, మీ ఆయనకు ఏమి కాదు, తగ్గుతుంది అని సమాధానించింది. ఇంతలో సుబ్బారావు పేషెంటు తాలూకు ఎవరు అని ఒక నర్సు వచ్చింది. మేమే అని బావ అన్నాడు. అర్జెంటుగా ఈ మందులు తీసుకొని రండి అని ఒక లిస్ట్ ఇచ్చింది. అవి ఇక్కడ దొరుకుతాయని అడిగాడు. కింద మా మందుల షాపు ఉంది, అక్కడ వెళ్ళండి, అన్నీ దొరుకుతాయని చెప్పింది. బావ నేను తెస్తానులే అని విమలతో అని, ఏమి పర్వాలేదని బావే వెళ్ళి మందులు తెచ్చాడు. అందులో ఒక సెలువును, బాటిళ్ళు, కొన్ని ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఉన్నాయి. అక్క మరచిపోయి ఇంట్లో నా పిల్లలు ఒంటరిగా ఉన్నారు, నీవు ఇంటికి వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండవా అని విమల అని తాళం చెవులు ఇచ్చింది. సరోజ నిజం, పిల్లలు దడుచుకుంటారు, నేను నీ చెల్లెలకి తోడుగా ఉంటాలే, నువ్వు కారు తీసుకొని వెళ్ళు అని బావ అన్నాడు. సరోజ కారుతో వెళ్ళింది. అప్పుడు సమయం తెల్లవారుజామున 4 గంటలైంది. ఇంతలో ఒక డాక్టర్ వచ్చి, అమ్మా మేము ట్రీట్మెంట్ చేశాం, ఇప్పుడు మీ వారికి ఏమి ప్రమాదం లేదు, మీరు వెళ్ళి చూడవచ్చు అని అనేసరికి విమల, విమల బావ ఇద్దరు బ్రతుకు జీవుడా అని ఐసీయూకి వెళ్ళారు. సుబ్బారావుకి చేతికి సెలైను పైపు, ముక్కుకు ఆక్సిజన్ మాస్కు, తలకు కవరు వేసి ఒక ఆపరేషన్ చేసిన పేషెంటులాగా ఉంచారు. తన భర్తను అలా చూసేసరికి విమలకు ఏడుపు ఆగలేదు. పమిట కొంగుతో తుడుచుకుంటూ ఎంతో ప్రయత్నం మీద కళ్ళలోని ఏడుపును అదుపులో పెట్టుకుంది. సుబ్బారావు తన తోటళ్ళుని, అల్లుడి యొక్క అన్నయ్య నువ్వెందుకు వచ్చావు అని అన్నాడు. దానికి ఆయన జరిగిందంతా చెప్పి, నీవేం బాధపడకు, నేను ఇక్కడే ఉంటాను, నీకు తోడుగానే ఊరటపరిచాడు. సుబ్బారావుకు విరోచనాలు తగ్గాయి, కానీ ట్రీట్మెంట్ వలన శరీరం పూర్తిగా క్షీణించింది. డాక్టర్ వచ్చి డిశ్చార్జ్ చేస్తాం, మీరు వెయిట్ చేయండి అన్నాడు. ఉదయం 6 గంటలకు బిల్లు చేతిలో పెట్టి ఇక మీరు వెళ్ళవచ్చు అని పంపాడు. డాక్టర్ రాత్రి విమల కట్టిన 30,000 రూపాయలకు బిల్లు సరిపోను ఉంది. విమల బావకారు నడుపుతుంటే విమల సుబ్బారావుని పట్టుకొని కారు వెనక సీట్లో కూర్చున్నది. అందరూ సుబ్బారావు ఇంటికి వెళ్ళారు. విమల చేయి పట్టుకొని చిన్నగా సుబ్బారావుని కారులోంచి దింపింది. అప్పుడే నిద్ర నుంచి లేచిన విమల పిల్లలకు తన తండ్రి పేషెంట్గా హాస్పిటల్ నుంచి రావటం చూసి భయపడ్డారు. సుబ్బారావుని చిన్నగా బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టారు. కొంతసేపటి తర్వాత చిన్నగా పండ్లు తోముకున్నాడు. తర్వాత విమల రాత్రి ఎందుకు విరోచనాలు అయ్యాయి, మీరు నాకు చెప్పకుండా ఏమన్నా తిన్నారా అని వాకప్ చేసింది. తల వంచుకొని అసలు విషయం చెప్పాడు. నిన్న సాయంత్రం తాను, తన స్నేహితుడు రామారావు ఆఫీసు నుంచి వస్తుంటే దారిలో మిరపకాయల బజ్జీ కనబడితే అక్కడ ఇద్దరు చెరి ఒక 6 మిరపకాయ బజ్జీలు లాగించారని. అదా సంగతి, ఆ బజ్జీల బండివాడు ఏ నూనెతో వాడాడో ఏమో, కానీ మీకు అది వికటించింది అని అన్నది.
1: శ్రీ చేరువేల భార్గవ శర్మ గారి స్వయంకృతం కథానిక విన్నారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వింటాం ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పుల గురించి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పుల గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిషియన్ పిశాటి మహేశ్వరరెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మహేశ్వరరెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: సాధారణంగా ఇప్పుడుండే సమాజంలో చాలా మందికి ఈ మోకాలు నొప్పులు అనేది సర్వసాధారణమైపోయింది.
1: అవునండి.
0: ఒకప్పుడు పెద్దవాళ్లు అంటే ఒక 60-70 ఏళ్ళ వయసు పైబడిన వాళ్లు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు, కానీ ఇప్పుడుండే ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటారు?
1: ప్రెసెంట్లీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ నాకు తెలిసైతే అది మెయిన్ అనిపిస్తుందండి. ముందుగా మనం చేసే డైలీ యాక్టివిటీస్, ఇవి మెయిన్ రీజన్.
0: అంటే ఏ యాక్టివిటీస్ వల్ల మోకాళ్ళ నొప్పులు ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉందంటారు?
1: ఎక్సర్సైజ్ చేయడం చాలా తగ్గిపోయిందండి. ముందులాగా ఇంటి పనులు చేయడం కూడా ముందు ఇంకెక్కువ చేస్తుండే, ఇప్పుడు అది కూడా కొంచెం తగ్గింది. దాంతోపాటు ఈవెన్ ఎక్స్పోజర్ టు సన్, ఇప్పుడు ఎక్స్పోజర్ టు సన్ కూడా తగ్గే వరకు దాంతో విటమిన్ డి తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు ఎక్కువవుతున్నాయండి.
0: అంటే విటమిన్ డి ఒకటే కారణం అంటారా, కాల్షియం కూడా ఏమన్నా?
1: యా బోత్ అండి. ఇదే వాళ్ళు లైక్ ఎట్లా అంటే ప్యారలల్ గా ఉంటాయి విటమిన్ డి అండ్ కాల్షియం. సో రెండింటి నుంచి
0: అంటే పూర్వము విశాలమైన ప్రదేశాల్లో ఉండడము, పనిచేస్తే కూడా సన్ కి అంటే సూర్యుడికి ఎక్స్పోజ్ కావడము, ఆ ఎండ వీలవీద పడ్డము, ఇలా అలాగే ఆహార అలవాట్లో కూడా సరిపడినంత కాల్షియం ఉండేది.
1: అవునండి.
0: ఇప్పుడు అది తగ్గిందంటారా?
1: డెఫినెట్గా తగ్గిందండి. ఇప్పుడు మనం తినే ఆహారం కూడా ముందంతగా ప్యూరిటీ తోటి ఉండలేవు. మనము ఇంట్లో బయట నుంచి తెచ్చే కూరగాయలు కానీ బయటికి వెళ్ళి తినేదాన్ని కూడా టూ మెనీ పెస్టిసైడ్స్ వాడుతున్నారు, అన్ని ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడుతున్నారు, కల్తీ వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా తినే ఆహారంలో అయితే స్టాండర్డ్స్ చాలా తగ్గిపోయినాయండి.
0: ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ఆహారము సరైన సూర్యరశ్మి పడకపోవడము అలాగే విటమిన్ డి కాల్షియం లోపించడం వల్ల అంటున్నారు, ఇవే కారణాలున్నాయా ఇంకేదైనా కారణాలున్నాయంటారా?
1: ప్రస్తుతం ఈవెన్ ఇప్పుడు కరోనా తర్వాత కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. అది కూడా హాస్ బికమ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు రావడానికి. అండ్ మోకాళ్ళ నొప్పులతో పాటు ఏ వాస్కులర్ నెక్రోసిస్ అని చెప్పి కూడా చాలా నంబర్ ఆఫ్ కేసెస్ చాలా పెరిగిపోయినాయండి. ముందు పర్ డే 1 or 2 సర్జరీస్ అవుతుండే జనరల్గా ఒక హాస్పిటల్లో, ఇప్పుడు అప్పుడప్పుడు 3 or 4 కేసెస్ అవుతున్నాయండి. ముందు మంత్లీ 7 to 8 కేసెస్ అవుతున్నాయండి, ఇప్పుడు అదే పర్ డేనే 1 or 2 కేసెస్ ఆపరేట్ చేస్తున్నారండి.
0: దాదాపు 30 to 60 కేసెస్
1: 60 కేసెస్ ఈజీగా అవుతున్నాయండి.
0: సో ఈ మోకాళ్ళ నొప్పులు రాకుండా సామాన్య ప్రజలు ఏ రకమైన శ్రద్ధ వహించాలంటారు?
1: ముందుగా డైట్ ఒకటి చేయాలండి. డైట్తో పాటు వాకింగ్ ఉండాలండి. మినిమం ఎంతో అంత డైలీ ఒక 20 మినిట్స్ వాకింగ్ చేస్తే ఎవరైనా కూడా సన్కి ఎక్స్పోజర్ ఉంటే కూడా బాగుండు. కానీ ముందులాగా సన్కి ఎక్స్పోజర్ అని కూడా కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నామండి. ఎందుకంటే మనకు ముందు ఓజోన్ లేయర్ అని ఉంటుండే, పొల్యూషన్ బదులు అవిటి బదులు ఆ ఓజోన్ లేయర్ అని చెప్పి అది డిస్ట్రాయ్ అయిపోయిండే. కోవిడ్ తర్వాత కొంచెం అది బెటర్ అయింది. సో ఓజోన్ లేయర్ డిస్ట్రాయ్ అయిపోయే వరకు డైరెక్ట్ ఆ కిరణాలు అని చెప్పి ఫిల్టర్ అవ్వకుండా డైరెక్ట్ మన బాడీ పైన పడుతున్నాయి. సో అట్లా కూడా మనకి విటమిన్ డి అనేది ప్రాపర్గా వస్తలేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్.
0: అంటే ప్రపంచానికి ఒక కవచంగా ఉండే ఓజోన్ లేయర్లు కూడా డిప్లీట్ అయ్యే కారణంతో ఆ వచ్చే కిరణాలు మనకు ఇవ్వాల్సిన పూర్తి బెనిఫిట్ ఇవ్వడం లేదంటున్నారు.
1: అవునండి.
0: సో ఈ విటమిన్ డిని పొందే మార్గం ఏమైనా ఉందంటారా? అంటే ఇంకా మోకాళ్ళ నొప్పులు రాలేదు, విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఏం చేస్తే కరెక్ట్ అంటారు?
1: మనం తినే ఆహారంలో చాలా మటుకు కరెక్ట్ తింటే మాత్రం.
0: ఏ రకమైన ఆహారం?
1: నాన్ వెజ్ వచ్చేసి మనకి మెయిన్ బోన్ సూప్ ఫిష్ లో కూడా వీటిలో ఉంటుందండి. వెజ్ వచ్చేసి ఎగ్ లో. మిల్క్ అనేది అది ఇట్స్ మోర్ లైక్ మిత్ అండి.

0: అంతా ఏముండదు. సో మిల్క్ కంటే ఎగ్స్ గానీ ఇప్పుడు ప్రోటీన్ పౌడర్స్ వస్తున్నాయి ప్లాంట్ బేస్డ్ నుంచి. ముందు ఎట్లా అంటే ఆనిమల్ నుంచి వస్తుండే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్, అవి కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి అండి.
1: సో కాల్డ్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళకి కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే ఇది అందే అవకాశం ఉంది.
0: ఎస్ డెఫినెట్లీ అండి.
1: అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు వచ్చే మిల్క్ తీరా మన ఇంటికి వచ్చే లోపల అది ఎన్ని ప్రాసెస్ అవుతుందో ఏమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి.
0: అవును,
1: కాబట్టి కావలసినంత శ్రద్ధ చూపించినట్లయితే ఖచ్చితంగా ఫుడ్ ద్వారా తీసుకోగలం. రెండోది యాక్టివిటీ పరంగా డైలీ యాక్టివిటీ 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలన్నారు, వాకింగ్ అని. దాని పరంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: అంటే మాకు మోకాలు నొప్పులు ఉన్నాయి కదా అని చెప్పి మనం వాకింగ్ చేయకుండా అనేది మిస్టేక్ అండి. మీకు మోకాలు నొప్పులు ఉన్నాక కూడా గ్రేడింగ్ ఉంటుందండి, గ్రేడ్ 1, 2, 3, 4. సో 1, 2 గ్రేడ్ లో అయితే డెఫినెట్లీ ఈవెన్ 3, 3rd లో కూడా డెఫినెట్ గా మీరు వాకింగ్ చేయాలి. ఎవ్రీ డే 20 మినిట్స్ వాకింగ్ చేస్తే ఫస్ట్ 2 or 3 డేస్ పెయిన్ఫుల్ ఉన్నా కూడా దెన్ దాని తర్వాత మీకే అలవాటు అయిపోయి మీకే మోకాలు ఇంకా సెల్ఫ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. వాకింగ్ చేస్తుంటే

0: 1-2 grade లో అయితే డెఫినెట్లీ, ఈవెన్ 3-3rd లో కూడా డెఫినెట్ గా మీరు వాకింగ్ చేయాలి. ఎవ్రీ డే 20 మినిట్స్ వాకింగ్ చేస్తే ఫస్ట్ 2 or 3 days పెయిన్ఫుల్ ఉన్నా కూడా దెన్ దాని తర్వాత మీకే అలవాటు అయిపోయి మీకే మోకాలు ఇంకా సెల్ఫ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. వాకింగ్ చేస్తుంటే బోన్ స్ట్రెంగ్ బెటర్ అవుతుంది యాక్టివ్ అయ్యి.
1: మామూలుగా అంటుంటారు కదా డాక్టర్ గారు, రెస్టింగ్ ఈజ్ రెస్టింగ్ అని. సో ఎక్కువగా రెస్ట్ తీసుకుంటే అది బాగుపడేదానికంటే చెడిపోయే అవకాశం
0: ఉంటుంది.
1: డాక్టర్ గారు, సైక్లింగ్ అంటే స్టాటిక్ సైకిల్ ఉంటుంది కదండి, అంటే కదలకుండా ఒక దగ్గర ఉండి కాస్త మోకాలకి ఎక్సర్సైజ్ అయ్యేది, ఎంతవరకు ఉపయోగకరం ఉంటుంది అంటారు?
0: డిపెండ్స్ అండి, అది కూడా మళ్ళీ గ్రేడింగ్ ప్రకారం అంటున్నాను. గ్రేడ్ 1 వరకు అయితే డెఫినెట్లీ గా చేయొచ్చు అండి సైక్లింగ్ అండ్ ఆల్. 2 నుంచి చూసుకోవాలండి, అంటే కంపల్సరీ చేయాలని కాదు, దానికంటే అయితే వాకింగ్ ఇస్ ప్రిఫరబుల్ అండి.
1: వాకింగ్ అంటే ఒక సమస్య గుర్తుకొస్తుంది డాక్టర్ గారు, ఒబిసిటీ ఉన్న వాళ్ళకు కూడా మోకాలు నొప్పులు వస్తాయి. వాళ్ళంత భారీ ఖాయంతో నడిస్తే మోకాళ్ళపైన ఇంకా భారం పడి ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా?
0: ఒబిసిటీ వాళ్ళకి డెఫినెట్ గా తొందర వస్తుంది అండి, వాళ్ళకి నార్మల్ పీపుల్ కంటే 5-10 ఇయర్స్ ముందే వచ్చేస్తుంది మోకాళ్ళ నొప్పులు. ఎందుకంటే వాళ్ళకి బరువు మొత్తం మోకాలు పైన పడుతుంది కాబట్టి, ఒబిసిటీ వాళ్ళకి తొందరగా వస్తుంది కాబట్టి ఫాస్ట్ గా వాళ్ళు కొంచెం వెయిట్ లూజ్ అయ్యి వాకింగ్ అవన్నీ చేసుకుంటే మంచిదండి. వాకింగ్ విల్ బి హెల్ప్ఫుల్ ఓన్లీ అరౌండ్ 10-20% అండి ఇప్పుడు ఒబిసిటీ ఉన్న వాళ్ళు. డైట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అవన్నీ చేసుకుంటుంటే తగ్గుతారు.
1: అంటే వాకింగ్ కాకుండా మోకాళ్ళ మీద లోడ్ పడని ఎక్సర్సైజ్ చేసినా కొంత మేలు అవుతుంది.
0: మేలు అవుతుంది.
1: డాక్టర్ గారు, ఈ మోకాళ్ళ నొప్పుల్లో ఫిజియోథెరపీ పాత్ర ఎంతవరకు ఉందంటారు?
0: ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు 1st grade వరకు అయితే నేను చెప్పిన ప్రకారము వాకింగ్ తోటి హెల్ప్ఫుల్ అండి. 2nd, 3rd డెఫినెట్లీ ఫిజియోథెరపీ తోటి బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది అండి. ఫిజియోథెరపీ అంటే మనము ఒకవేళ మనం డైరెక్ట్ చేసుకోకపోయినా ఒక 2 weeks అట్లా ఫిజియోథెరపీని పిలిపించుకొని తను చేపిస్తారు కాబట్టి చూసుకొని అవి నేర్చుకుని దాని తర్వాత ఇంట్లో డైలీ ఫిజియోథెరపీ చేసుకుంటే కూడా చాలా రిలీఫ్ అవుతుంది. మనకి ఆపరేషన్ ఈజీగా ఇన్ మెనీ ఇయర్స్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు,
1: అంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా
0: డ్యామేజ్
1: కాపాడుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఉండే ఆరోగ్య విషయంలో చైతన్యం సమాజంలో జరుగుతూ ఉంది, యోగా ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అంటారండి?
0: యోగా కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. మీరు యోగా చేసిన వాళ్ళు, ముందు చేయని వాళ్ళు, చేసిన వాళ్ళలో మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుందండి. యోగా చేసిన వాళ్ళకి ఎంతైనా కూడా చాలా లేట్గా మోకాళ్ళు నొప్పులు రావడము, వాళ్ళ బాడీ ఫిట్ ఉండడము అవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా యోగాతో అయితే చాలా రిలీఫ్ ఉంటుంది అండ్ మోకాళ్ళ నొప్పులు కూడా రావడం కూడా లేట్గా వస్తాయండి.
1: అలాగే ఫ్రూట్స్ సంబంధించిన విషయానికి వస్తే డైట్ పరంగా ఏ ఏ పళ్ళు ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయంటారు, ఏ ఏ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలంటారు?
0: ఫ్రూట్స్ పరంగా అయితే అన్ని ఫ్రూట్స్ తినొచ్చండి, పర్టికులర్ ఫ్రూట్ అవాయిడ్ చేయడానికి అట్లా ఏం లేదండి, అన్ని ఫ్రూట్స్ తినొచ్చు. కొంచెం కొంతమందికి ఒబిసిటీ అట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రం ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ అట్లాంటివి అవాయిడ్ చేయాలండి, ఆ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలండి. వైటమిన్ సి వచ్చేసి అది కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి, ఇమ్యూనిటీతో పాటు మనకి మోకాళ్ళ నొప్పులకి వెరీ గుడ్ థింగ్ అండి. సో ఒబిసిటీ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండి. దాంతో పాటు ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా తొందరగా అరుగుతాయి మోకాళ్ళు. సో వాళ్ళు కూడా కొంచెం తినే పదార్థము చూసుకొని తినాలి, ఫ్రూట్స్ లో ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయో అవి అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేసి తింటే బెటర్ అండి.
1: డాక్టర్ గారు, నీ సర్జరీ టోటల్ నీ రీప్లేస్మెంట్ అని పార్షల్ నీ రీప్లేస్మెంట్ అని వింటున్నాము, ఏ స్థాయిలో ఉండే వాళ్ళు ఈ నీ రీప్లేస్మెంట్ కి వెళ్లాలంటారు?
0: అంటే డైరెక్ట్ నీ రీప్లేస్మెంట్ కి వెళ్లారండి. నీ రీప్లేస్ కంటే ముందు మనము ఎట్లా అంటే ఇప్పుడు గ్రేడ్ 1 and 2 అయితే చెప్పాం కదండి ఫిజియోథెరపీ తోటి చాలా మటుకు మనం గ్రేడ్ 4 వెళ్లకుండా కాపాడుకోవచ్చు. గ్రేడ్ 3 వాళ్ళకేమో ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ వస్తున్నాయండి, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని చెప్పి, ఇంకోటి మళ్ళీ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని చెప్పి. సో ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటే హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇస్ నథింగ్ బట్ సప్లిమెంట్ అండి, మోకాళ్ళని బలపరుస్తుంది. సో అది మనకి తీసుకుంటే కొంతమందికి బాడీ టైప్ బట్టి కొంతమంది 6-8 months రిలీఫ్ ఉంటుంది, కొంతమందికి 1 year రిలీఫ్ ఉంటుంది, పెయిన్ఫుల్ అసలు ఉండదండి. ఈవెన్ ఇంజెక్షన్ కూడా జస్ట్ నార్మల్ ఇంజెక్షన్ మనం నడుముకి ఎట్లా తీసుకుంటాము, చేయికి ఎట్లా తీసుకుంటాము అలా అండి. అది కాకుండా ఆ స్టేజ్ తర్వాత స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అండి. ఇప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్ వచ్చేసి అది ఒక 6 months వరకు ఎఫెక్టివ్ ఉంటుందండి. ఇంకా ఈవెన్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ పనిచేస్తలేదు, ఇంకా వాళ్ళకి విపరీతంగా నొప్పులు వస్తున్నాయి అంటే మాత్రం అప్పుడు ఇంకా నీ రీప్లేస్మెంట్ కి వెళ్లాలండి.
1: అంటే నిత్య జీవితంలో కష్టతరమైపోయి ఉన్న పరిస్థితుల్లో నీ రీప్లేస్మెంట్ వెళ్లాల్సి వస్తుంది.
0: అవునండి.
1: అలాగే కొన్ని కొన్ని యాక్సిడెంట్ కేసులలో కూడా డామేజ్ అయిన వాళ్ళు కూడా చేస్తారు కదా?
0: అవునండి. ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్ కేసెస్లలో ఎక్స్పెషల్లీ నీ దగ్గర మొత్తం డిస్లెకోయేట్ అయిపోయి మొత్తం అక్కడ డిస్ట్రాయ్ అయిపోతే, అక్కడ కార్టిలేజ్ గానీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతే అప్పుడు డెఫినెట్ గా నీ రీప్లేస్మెంట్ చేసేస్తారండి.
1: ఒకవేళ నీ రీప్లేస్మెంట్ అంటూ చేయించుకున్నట్లయితే అది ఎంత కాలము వాళ్ళు సాధారణ లైఫ్ ని లీడ్ చేయగలరంటారు?
0: ఇప్పటి వరకు చేసిన కేసెస్ లో అండి ఈజీగా 15-20 ఇయర్స్ వరకు ఎవరికేం ప్రాబ్లం లేకుండా అండి నీ రీప్లేస్మెంట్ లో. ఇంకా డిపెండ్స్, ఇంకా నీ రీప్లేస్ చేసేసుకున్నాము కదా అని చెప్పి మనము మినిమం

0: ఎక్సర్సైజ్ తీసుకుని కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మాత్రం 20 ఇయర్స్ అబవ్ వరకు ఏం ప్రాబ్లం లేదండి.
1: అయితే ఏ నిర్లక్ష్యం చేతనైతే మోకాళ్ళ నొప్పులు వచ్చాయో, ఒకవేళ సర్జరీ చేసుకుని బాగు చేసుకున్న తర్వాత అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే మళ్ళీ సమస్య వచ్చే అవకాశం ఉందంటారు.
0: అవునండి, డెఫినెట్ గా.
1: సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులు ఏ స్థాయిలో ఉన్నా గానీ 1, గ్రేడ్ 1, 2, 3 లోపే మనం దాన్ని సరి చేసుకున్నట్లయితే నీ రిప్లేస్మెంట్ సర్జరీ వరకు పోవాల్సిన అవసరం ఉండదండి.
0: అవసరం లేదండి. మీరు ఇందాక అడిగిన ప్రకారం కూడా ముందైతే 65 ఇయర్స్ అబవ్ వాళ్ళకి, యూజువల్లీ 65-70 వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుండే. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి, ఈవెన్ పోస్ట్ కరోనా వచ్చేసి మనం తినే ఆహారం అవన్నిటితోటి ఈవెన్ అరౌండ్ 50-55 ఇయర్స్ కి కూడా నీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి వస్తుందండి.
1: డాక్టర్ గారు, నీ పెయిన్స్ వచ్చే సూచనలు ఉన్నప్పుడు ఏ రకమైన పరీక్షలు చేస్తే మనకు నిర్ధారించబడుతుందంటారు సమస్య?
0: నీ పెయిన్స్ మెయిన్ గా తెలిసేది మనకి ఎక్స్రే నుంచి తెలిసిపోతుంది అండి, ఏ గ్రేడ్ లో ఉన్నది అది చూసి మనం చెప్పేయచ్చు అండి.
1: బ్లడ్ టెస్ట్లు ఏమన్నా హెల్ప్ అవుతాయంటారా?
0: బ్లడ్ టెస్ట్ అంటే ఇప్పుడు నీలో మనకి డీజెనరేటివ్ ఉందని అనుకోండి, అది మనం కోరిలేట్ చేసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో విటమిన్ డి ఎంత పర్సెంట్ ఉంది, మనకు విటమిన్ డి తక్కువ ఇంటెక్ ఉందా ఎంత ఉంది అని చెప్పి దాంతో చేసుకోవచ్చు అండి.
1: డాక్టర్ గారు, మామూలుగా పల్లెటూర్లలో అక్కడ చూస్తుంటాం మోకాళ్ళ నొప్పులు వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా మర్దన చేయమంటారు, మసాజ్ చేయండిరా అని అంటుంటారు. ఈ మసాజ్ చేయడం వల్ల ఉపయోగం ఎంత, తప్పుగా మసాజ్ చేయడం వల్ల జరిగే నష్టం ఎంత?
0: మసాజ్ చేయడం అయితే నాకు తెలిసి అయితే ఎంత కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తారండి. ఉపయోగం కూడా 5-10% ఉంటదేమో, కానీ అది కూడా కరెక్ట్ వేలో మసాజ్ చేస్తేనే, ఎందుకంటే వాళ్ళకి ఎట్లుంది ఏముంది తెలియకుండా వాళ్ళ ఇష్టం వచ్చినంత ప్రెషర్ పెడతారు, బలంతో చేస్తారు కాబట్టి అది ఇంకా ఖరాబ్ చేస్తాయి, మోకాళ్ళని ఖరాబ్ చేసి ఇంకా ఎక్కువ తొందరగా సర్జరీకి వెళ్ళేటట్టు చేస్తాయండి.
1: ఏదైనా సరే ఒకవేళ మసాజ్ గానీ ఫిజియోథెరపీ గానీ ఇతరత్ర ఏ ట్రీట్మెంట్ వాడినప్పటికీ కూడా వైద్యుడి పర్యవేక్షణలో చేసుకోవడం ఉత్తమం.
0: అవునండి, డెఫినెట్లీ.
1: సో ఈ మధ్యలో వచ్చే సోషల్ మీడియాలో ఆ టిట్బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి, 1 మినిట్ 2 మినిట్స్, అవి చూసేసి చాలా మంది సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు, చేసి చాలా డ్యామేజ్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా?
0: మా దృష్టి కంటే అండి అది సోషల్ మీడియాలో చూసి అది చేసుకొని అంటే అది ఎట్లా అంటే అది ఒకటి సామెత ఉంటుందండి, అది గోటి తొడ పోయేదారు గొడ్డల దాకా తెచ్చినట్టు. కొన్ని విషయాలలో ఊరికి మసాజులు చేసి అది చేసి సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుని మొత్తం అది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుందండి. సో మాక్సిమం అట్లాంటి సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకునే ముందు డాక్టర్ దగ్గర తీసుకుని కన్సల్ట్ అవుతే బెటర్ అండి.
1: ఏ ఏజ్ లో వాళ్ళు పీరియాడికల్ స్క్రీన్ చేయించుకోవడం మంచిదంటారు?
0: ఎనీ ఏజ్ అబౌవ్ 50 ఇయర్స్ ఇప్పుడు చేయించుకుంటే మంచిదండి.
1: ఎంత ఫ్రీక్వెంట్ గా చేయించుకోవాలంటారు?
0: ఫ్రీక్వెన్సీ అయితే బోన్ ప్రకారం అయితే ఒక 6-1 ఇయర్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు చేయించుకున్నామంటే మళ్ళీ 6 మంత్స్ డిపెండింగ్ ఆన్ ది పర్సంటేజ్ అండి. మంచిగా ఉంది అంటే 1 ఇయర్ తర్వాత చేయించుకోండి, లేదు అంటే 6 మంత్స్.
1: కనీసం 6 నెలలు లేదా 1 సంవత్సరం కాలంలో డాక్టర్ గారిని కలిసి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకుని మన స్టేట్ ఆఫ్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకున్నట్లయితే ఫ్యూచర్ డ్యామేజ్ ని ముందుగా పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ, నమస్కారం.

0: ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పుల గురించి డాక్టర్ మహేశ్వరరెడ్డి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్

0: ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు అనగా సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు ఈ అంశంపై పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు. కావున ఆసక్తిగల రైతు సోదరులు మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జతచేసి 2324085223 2324085353. ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జతచేసి 2324085223 2324085353. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి చక్కటి సమాధానాలు, సలహాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.

ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా తెనాలి రామకృష్ణ చిత్రం కోసం పి సుశీల పాడిన జయదేవ అష్టపది విందాం. ఎంఎస్ విశ్వనాథన్, రామమూర్తి సంగీతం సమకూర్చారు.

ఆనంద భైరవి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన దేవులపల్లి రచన విందాం. రమేష్ నాయుడు సంగీతం.

Sí,

Takajiku tajin kena tempat jam tak ada takatim.

ఇప్పుడు వినండి సిరివేనెల రచన, ఇళయరాజా సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన స్వర్ణకమలం చిత్రం కోసం ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: శ్రోతులకు మరకుమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 9:03 11:00 వరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు వింటారు. 11:03 యువవాణి సంగీతం కార్యక్రమంలో ఎస్ సుమేధా జనని గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. వీరికి వాద్య సహకారం అందిస్తున్నవారు శ్రీ పి రామచంద్రశర్మ గారు. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో కుమారి వాణిరావు గారు ఆలపించిన గజల్స్ వింటారు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో సాహిత్యంతో దోస్తీ ఒద్దిరాజు సోదరులు ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు గారుల సౌదామిని పరిణాయం పుస్తక సమీక్ష, సమీక్షకులు శ్రీమతి రంగరాజు పద్మజ గారు. ఆకాశవాణి సమయం 8:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: Catch the rain, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
2: चल है तो हम है, आइए घरों ऑफिसों में रेन वाटर हार्वेस्टिंग

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీద్వారం వెంకటస్వామి నాయుడు వయలిన్ వాద్యం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ మారెళ్ల కేశవరావు, మృదంగ సహకారం శ్రీ కోలంక వెంకటరాజు.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేలా బలమైన కార్మిక బలగాల్ని సిద్ధం చేసేందుకు బ్రిక్స్ దేశాలు పూర్తి విశ్వాసంతో ఉన్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. యూరియా సబ్సిడీ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సబ్సిడీ కొనసాగింపు నిర్ణయం వల్ల తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు మేలు జరుగుతుందన్నారు.

ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని, తెలంగాణ రైజింగ్ 2047 విధానానికి అనుగుణంగా ఫార్చ్యూన్ 500 కంపెనీల పెట్టుబడులు త్వరలో రానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా కేంద్రానికి మరిన్ని సదుపాయాలు సమకూర్చనున్నామని, అమెజాన్ వంటి సంస్థల పెట్టుబడులతో 2034 కల్లా $1 trillion ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సులభంగా సాధిస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రెండు దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. నామినేటెడ్ పదవులు ఈ నెలాఖరులోగా భర్తీ చేస్తామని, డైరెక్టర్ పదవుల భర్తీని సైతం త్వరలో చేపడతామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. లోక్సభలో దక్షిణ భారతదేశానికి ఇప్పుడున్న 24% వాటాను యథాతథంగా కొనసాగించడానికి సిద్ధమైతే 50% సీట్ల పెంపుకు మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, అలా కాకుండా జనాభా ప్రాతిపదికన వెళితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్లను నియమించాలని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. విద్యా సంస్థలను మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విందాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన నాయిని కృష్ణమూర్తి రచన ఇళయరాజా సంగీతంలో మహర్షి చిత్రం నుండి ఇప్పుడు ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: పడమటి సంధ్యారాగం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి రచన విందాం ఇప్పుడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత సారథ్యంలో

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు

0: చేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం నాయకుడు. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి రచన, సంగీత సారథ్యం ఇళయరాజా.

0: నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.

0: ఇంటిన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: మీరు వింటున్న పాట సుద్దాల అశోక్ తేజ రచన, మణిశర్మ సంగీతంలో రాజకుమారుడు. ఈ చిత్రం కోసం సుఖవేందర్ సింగ్ చిత్ర ఆలపించినది.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం కందికొండ రచన, చక్రి సంగీత సారథ్యంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఈ చిత్రం కోసం హరిహరన్, కౌసల్య ఆలపించిన పాట ఇప్పుడు విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో

0: అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: సుభాష్ చంద్రబోస్ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన చంద్రబోస్ రచన వినండి. మణిశర్మ సంగీతం.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఈ మధ్యాహ్నం 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఎస్ సుమేధా జనని గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. వీరికి మృదంగ సహకారం అందిస్తున్నవారు శ్రీ పి. రామచంద్ర శర్మ గారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట సంస్కృతిని, సంప్రదాయాలను చాటి చెప్పే బోనాల పండుగ వేడుకలు హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు గోల్కొండ జగదాంబిక అమ్మవారి పూజలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ లంగర్ హౌస్ ఎక్స్ రోడ్ వద్ద ఈ పూజల్లో పాల్గొంటారు. ఇంధన ఎగుమతి పన్నులపై కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని సవరించింది. డీజిల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 15.50 రూపాయలు పెంచగా, ఏటీఎఫ్ ఎగుమతులపై సుంకాన్ని లీటర్కు 14.50 రూపాయలు పెంచారు. అదే సమయంలో పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 2.50 రూపాయలు తగ్గించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఈ సవరించిన రేట్లు ఈరోజు నుండి అమల్లోకి వచ్చాయి. ఈరోజు పవిత్రమైన జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వైభవోపేతమైన ఊరేగింపులో మహాప్రభు శ్రీ జగన్నాథుడు, చక్రరాజ సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్రలతో కలిసి భక్తులను దర్శించుకోవటానికి బయటకు వస్తారు.

తరని రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రథయాత్రను భారతదేశపు చిరకాల ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి కోసం 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 2 ఎలివేటెడ్ హైవే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వారణాసిలో రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి, రద్దీని, ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, హరిత ఇంధన పరివర్తన, ఆవిష్కరణ, సాంకేతికత, అనుసంధానం, రక్షణ, భద్రత, ప్రాంతీయ ప్రపంచ సమస్యలు, అలాగే ప్రజల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు వంటి రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్, బెల్జియం అంగీకరించాయి. భారత్ బెల్జియం వ్యూహాత్మక చర్చల మొదటి సమావేశం నిన్న బ్రసెల్స్లో జరిగింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, బెల్జియం ఉప ప్రధాని మ్యాక్సిమ్ ప్రివోట్ సహాధ్యక్షత వహించారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలలో వడగాలుల పరిస్థితులు ఉంటాయని తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా విందాం ప్రేమదేశం చిత్రం నుండి యార్ రెహమాన్ బృందం ఆలపించిన భువనచంద్ర రచన, స్వీయ సంగీత సారథ్యంలో యార్ రెహమాన్.

ఒకే ఒక్కడు ఈ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట విందాం. ఏఎం రత్నం శివగణేష్ గీత రచన, ఎఆర్ రెహమాన్ సంగీతం.

ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తిగల రైతు సోదరులు మీ సందేహ నివృత్తికై మాకు ఫోన్ చేయవలసిన ఈ ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 232408523, 232408853. ఫోన్ నంబర్లు మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324 0852, 2324 0853. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి చక్కటి సమాధానాలు, సలహాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రేమలేఖ చిత్రం కోసం ఆర్ కృష్ణరాజ్ భువనచంద్ర పాడిన భువనచంద్ర రచన దేవా సంగీత సారథ్యం చిత్రం ప్రేమలేఖ.

మీరు వింటున్న పాట తెనాలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, సలోని పార్థసారథి ఆలపించినది. వేటూరి రచన, యార్ రెహమాన్ సంగీతం.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కూలీ చిత్రం కోసం సుభాషిణి అనిరుద్ధ రవిచందర్ ఆలపించిన పాట, కృష్ణకాంత్ రచన, అనిరుద్ధ రవిచందర్ స్వీయ సంగీత సారథ్యంలో.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు ఎంతవాడు గాని చిత్రం కోసం బెన్నీ దయాల్ మహతి ఆలపించిన శివగణేష్ గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు ఊరు పేరు భైరవకొండ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం శేఖర్.

డ్యూడ్ చిత్రం కోసం సాయి అభయంకర్ దీప్తి సురేష్ పాడిన పాట, గీతరచన సనపతి భరద్వాజ్ పాత్రులు, సంగీతం సాయి అభయంకర్.

ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు సాయంకాలం ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తిగల రైతు సోదరులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, చక్కటి సమాధానాలు, సలహాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, ఇంకో నంబర్ 2324-0853. అంశం మరోసారి, కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు. ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, మరో నంబర్ 2324-0853. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సలహాలు, సమాధానాలు పొందండి. ఆకాశవాణి నిలయంలో సమయం 11:00. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందించే గడువును 3వ తేదీ వరకు పెంచింది. తొలుత ఈ గడువు 24 వరకే ఉంది. యూరియా సబ్సిడీ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సబ్సిడీ కొనసాగింపు నిర్ణయం వల్ల తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు మేలు జరుగుతుందని చెప్పారు. సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన పచ్చని పర్యావరణాన్ని అందించాలంటే చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన బాధ్యత పెంపొందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రకృతిని కాపాడే ఉద్యమంలో గురుకుల విద్యార్థులు ముందుండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, నాయకత్వ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ లాంచ్ గర్ల్స్ సంస్థతో కలిసి నిర్వహించిన 5 రోజుల కెరీర్ రెడీనెస్ బూట్ క్యాంప్ నిన్న ముగిసింది. ఈ కార్యక్రమంలో 4 జూనియర్ కళాశాలల నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 120 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిన్న అమరదీపంలో ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు, సభ్యులు

ఆఫీసర్ కోదండ్రా, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మోతే శోభన్ రెడ్డి, ఎస్ రాములు నాయక్ తదితరులు పాల్గొని పలువురు పోరాట యోధుల సలహాలను, సూచనలను, నాటి ఉద్యమ ఆధారాలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్ను జులై 15 నుంచి అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ గడువు దాటినా ఇంకా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. పథకం అమలుకు ఇప్పటి వరకు మార్గదర్శకాలు కూడా విడుదల చేయకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRnews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో ఎస్ సుమేధ జనని గారి వీణావాద్యం, మృదంగ సహకారం శ్రీ పి రామచంద్ర శర్మ. ముందుగా వాతాపి గణపతిం హంసధ్వని రాగం ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితార్ కృతి.

ఎస్ సుమేధా జనని గారి వీణావాద్యం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పశ్యతి దిశి దిశి సింధు భైరవి రాగం ఆదితాళం శ్రీ జయదేవ అష్టపది.

0: ఇంతవరకు ఎస్ సుమేధా జనని గారి వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ ఆర్ రామచంద్ర శర్మ. ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యార్థులకు చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలలో శిక్షణ, ఉపాధి అవకాశాలు. రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో నెలకు 7,000 రూపాయల నుంచి 24,000 రూపాయల వరకు స్టైఫండ్ పొందవచ్చు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న విద్యార్థులతో పాటు చదువు పూర్తయి 27 సంవత్సరాల వయసున్న వారు ఆగస్టు 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.braou.ac.in వెబ్సైట్ ని లేదా మీ సమీపంలో ఉన్న స్టడీ సెంటర్ ను సంప్రదించండి. ఇంకా 0402368033 లేదా 5 నంబర్లకు కాల్ చేయండి.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి సినీ గీతాలు విందాం. ముందుగా గీత గోవిందం చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం గోపీ సుందర్.

ఆ చిత్రం కోసం రమ్య, సాయి శివాని, రాహుల్ నంబియార్ పాడిన గీతం. గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కిజే మేయర్.

సినీ గీతాలు విన్నారు ఆకాశవాణి సుగమ్ సంగీత్. ఈనాటి కార్యక్రమంలో కుమారి వాణిరావు గారి గజల్స్ విందాం. హార్మోనియం సహకారం శ్రీ యాకూబ్ అలీ, ఫ్లూట్ సహకారం శ్రీ జి యుగంధర్, తబల సహకారం శ్రీ హరినాథ్ రావు హరిదాస్.

0: ఇంతవరకు కుమారి వాణిరావు గారు ఆలపించిన గజల్స్ విన్నారు. హార్మోనియం సహకారం శ్రీ యాకూబ్ అలీ, ఫ్లూట్ సహకారం శ్రీ జి యుగంధర్, తబలా సహకారం శ్రీ హరినాథరావు హరిదాస్. ఈనాటి సుగమ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తి గల రైతు సోదరులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, చక్కటి సమాధానాలు సలహాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, మరొక ఫోన్ నంబర్ 2324-0853. అంశం మరోసారి, కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు. ప్రకటన విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 12:00 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలోనూ ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Cast of the Sri Jagannath Rath Yatra being celebrated at the Pavan Chhatra Puri, Odisha. Our commentators were Sri Mohan Lal Majithia in Hindi and Professor Rajinikant Nayak in English. The second phase of the live commentary of Sri Jagannath Rath Yatra will be broadcast from 3:10 p.m. onwards. Originated by Akashvani Katak, this broadcast came to you from Akashvani, Delhi.

0: Your mind starts imagining worst case scenarios. And that's a natural response. But today, we are going to explore what happens when we pause and choose curiosity instead. Because fear closes doors and curiosity opens them wide. And that's the journey we'll take together today. From the technology in our pockets to the creatures sharing our city, we'll talk about how understanding changes everything. But before diving in a little further, let's hear a quick commercial.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: So, dear listeners, artificial intelligence sounds like something from a science fiction movie, right? Something futuristic, something complicated. But the truth is, it's already part of our everyday lives. Just picture this. You're leaving high-tech city after work. Traffic has built up near Mindspace. The brake light stretch as far as you can see. And before you even ask, your phone quietly suggests another route. You take it. 10 minutes later, you're home. You see, you didn't see the technology working. You just felt the relief. And that's AI. But here's the part you might not notice. You know, every time your phone predicts the next word you're about to type, that's AI. When you unlock your screen using your face, that's AI. When your camera adjusts the lighting on a cloudy day, that's AI too. You know, it isn't always a robot. Sometimes it's simply a smart tool working quietly in the background. Think about the last time you sent a message without typing the whole sentence. Or took a photo in low light that still came out clear. You didn't stop to wonder how it happened. You just used it. And that's what makes this technology fascinating. The more we learn about it, the more it becomes a tool instead of a mystery. Because, you know, technology should never replace curiosity. It should encourage it. And when we stop fearing the word artificial intelligence, we start asking better questions. Like, how does this help me? What are the risks? How do I use it responsibly? Those are the questions that actually matter. So on that note, before moving further, let's take a short break. And when we return, we'll talk about the other side of fear, the one that slithers through our garden during monsoon.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: So, dear listeners, when you hear a new term at work, ask what it means. When you see something unfamiliar in your garden, learn what it is before reacting. When you meet someone with a different perspective, listen before deciding. That's how we build a smarter city, a kinder community, and a more confident version of ourselves. So, before we close today's stop show, let's take a quick break once again.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: And dear listeners, just like that, we've come to the end of today's conversation. Today wasn't really about artificial intelligence or even about snakes. It was about curiosity. So this Thursday afternoon, I hope you find one thing to be curious about, one thing to question, one assumption to challenge. Thank you for spending this afternoon with me. This is Satvik signing off from Akashvani Hyderabad. Every answer begins with something willing to ask a question. Take care.
2: ఆకాశవాణి నిలయంలో సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల సమావేశంలో దోవల్ మాట్లాడుతూ, బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దాదాపు 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఉమ్మడి జీడీపీ కలిగిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అత్యంత కీలకమైన, శక్తివంతమైన దేశాలను బిమ్స్టెక్ ఒకే వేదికపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.
4: There is an urgent need for us to collaborate, take decisive actions for our mutual benefit, and find solutions through mutual discussions and deliberations to the vexed problems that we are all facing. Excellencies, BIMSTEC brings together two of the most significant and vibrant regions of the Indian Ocean together. We are home to 1.7 billion people, almost 22% of the world population.
3: అలాగే కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహించడానికి సభ్య దేశాల మధ్య బలమైన సహకారం ఉండాలని చెప్పారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, సైబర్ ముప్పులు, సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సభ్య దేశాలు ఇప్పటికే సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయని ఆయన చెప్పారు.
4: BIMSTEC's long-standing goals of regional security, connectivity, capacity building, and economic security should continue to drive our collective efforts. For India, BIMSTEC represents our vision of neighborhood first, our commitment to Act East policy, and the Mahasagar vision, which stands for mutual and holistic advancement for security and growth across regions.
3: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో

సోనీపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిందలోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్లను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్దిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు

తర్వాత ప్రధాని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ బృందంలో ఫిక్కీ, సిఐఐ, అసోచామ్, ఇతర ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య భారతీయ పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించడం, భారతీయ వ్యాపారాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుస్తుందనే అంశాలపై తాము చర్చించినట్టు గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరిలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండిచా ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఊరికి తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు, భక్తుల ఈ పవిత్ర కలయిక ఒక అసమానమైన భావోద్వేగ భరితమైన క్షణమని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్య విలువలను ప్రతిబింబిస్తుందని, అన్ని భేదాలకు అతీతంగా ప్రజలను ఒకచోటికి చేరుస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రథయాత్రను దేశం కాలాతీత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ఒక ఉజ్వలమైన వ్యక్తీకరణగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రథయాత్రతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. జగన్నాథుడు అందరికీ ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. హార్మోజ్ జలసంధిలో నౌకల రక్షణే లక్ష్యంగా ఇరాన్పై దాడులను ప్రారంభించినట్టు అమెరికా తెలిపింది. హార్మోజ్ జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకునే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్పై దాడులను పూర్తి చేసినట్టు అమెరికా పేర్కొంది. ఈ కీలక జల మార్గంపై టెహరాన్ పట్టును సడలించేందుకు అమెరికా సైనిక చర్యను మరింత విస్తరించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున టెహరాన్లో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బెహ్రెయిన్, కువైట్లతో సహా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక లక్ష్యాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రైలు టికెట్ బుకింగ్ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త బేటా వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ కొత్త బేటా వెర్షన్లో ఐఆర్సిటీసీ 4 ముఖ్యమైన మార్పులు చేసింది. ఇందులో అనవసరమైన పాపప్లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ లేదా ఇతర చికాకు కలిగించే అంశాలుండవు. ప్రయాణికులు అన్ని క్లాసులకు సంబంధించిన సీట్ల లభ్యతను ఒకేసారి చూసుకోవచ్చు. ఇది వేగవంతమైన చెక్అవుట్ ప్రక్రియను అందిస్తుంది. ఈ వెబ్సైట్ ఇకపై ప్రయాణికుల వివరాలను సేవ్ చేసి ఉంచుతుంది. దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి బుకింగ్లు సులభంగా చేసుకోవచ్చు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు చైనా క్రీడాకారిణి హాన్ యూయును వరుస గేమ్లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ జంట తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిలా ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా
2-1 గోల్స్ తేడాతో

0: ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: अभी आप सुन रहे थे कार्यक्रम शिक्षक कुछ नए आयाम। आशा है श्रोताओं आपको हमारा ये कार्यक्रम जरूर पसंद आया होगा। तो अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अजीत को
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता,
0: जगबंधु,
1: चेतना और मंजू कुमारी जी के साथ विमलेश को आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: ఈనాటి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ఘనంగా ప్రారంభమైంది. కుమ్మర్లు జగదంబ మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కూడిన తొలి బోనాన్ని సమర్పించారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. అమృత భారత్ స్టేషన్ పథకం కింద 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ప్రారంభమైంది. కుమ్మర్లు జగదాంబ మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కూడిన తొలి బోనాన్ని సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున లంగర్ హౌజ్ నుంచి బంగారు బోనం బయలుదేరింది. మంత్రులతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా చైనీస్ స్నాచింగ్ పిక్ ప్యాకెటింగ్ నివారణకు హైదరాబాద్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల ఫోటోలతో కూడిన ప్రత్యేక బ్యానర్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆషాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభమైన సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు తెలంగాణ ఆత్మను చాటే మహోత్సవమని, ఇది కేవలం పండుగ మాత్రమే కాదని, ప్రజల విశ్వాసానికి ప్రతీకాలని గవర్నర్ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. జంట నగరాల్లో జరిగే ఈ వేడుకలు రాష్ట్ర గంగా జమున తహజీబులకు లౌకిక స్ఫూర్తికి నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని 3,000 పైగా ఆలయాల్లో ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందని, ఇందుకోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. గత 6 నెలల్లోనే 9,800 కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ఆమె వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 35,781 అంగన్వాడీ కేంద్రాలకు గాను ప్రస్తుతం 32,109 కేంద్రాల్లో, అంటే దాదాపు 90% కేంద్రాల్లో విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చిందన్నారు. మిగిలిన కేంద్రాలకు కూడా త్వరలోనే ఉచిత విద్యుత్ కనెక్షన్లు కల్పించి 100% లక్ష్యాన్ని సాధిస్తామని, చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతక్క స్పష్టం చేశారు. భారతీయ రైల్వే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు వివరాలను దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో 2,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 40 స్టేషన్లను పునరాభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. హైటెక్ సిటీ స్టేషన్లో 12 మీటర్ల పాదచారుల వంతెన, లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి విమానాశ్రయ స్థాయి ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఐటీ కారిడార్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేలా ఈ స్టేషన్ను తీర్చిదిద్దారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో మైనింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇండియా మైనింగ్ వీక్ ఒక సరికొత్త నాంది కానుందని కేంద్ర మంత్రి

0: కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన మైనింగ్ వీక్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గణనీయంగా మెరుగుపడిందన్నారు. గత 12 ఏళ్లలో 700 మైనింగ్ బ్లాక్లు, 132 కమర్షియల్ బొగ్గు గనులకు విజయవంతంగా వేలం పూర్తి చేశామని వెల్లడించారు. మైనింగ్ రంగంలో AI డ్రోన్ టెక్నాలజీలను వాడుతున్నామని, బొగ్గు రంగంలో పోటీతత్వం కోసం కోల్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. హైదరాబాద్లో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సు బుధవారం హైదరాబాద్ డిక్లరేషన్ ఆమోదంతో విజయవంతంగా ముగిసింది. సదస్సు ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల మాట్లాడుతూ, ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికుల మధ్య పరస్పర విశ్వాసం, నిరంతర సంభాషణే పారిశ్రామిక కుటుంబానికి పునాది అని పేర్కొన్నారు. సాంకేతికత, కృత్రిమ మేధస్సు వల్ల అసమానతలు పెరగకుండా అవి మానవాళికి సేవ చేస్తూ గౌరవప్రదమైన ఉపాధిని సృష్టించేలా అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉపాధి, నాయకత్వ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు నిర్వహించిన 5 రోజుల కెరీర్ రెడీనెస్ బూట్ క్యాంప్ నిన్న ముగిసింది. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, లాంచ్ గర్ల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా జరిగిన ఒక శిక్షణతో 4 జూనియర్ కళాశాలల నుంచి 120 ఇంటర్ విద్యార్థులను పాల్గొని కమ్యూనికేషన్, లీడర్షిప్, ఆర్థిక అవగాహన వంటి నైపుణ్యాలు పెంపొందించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర శాసనసభ సచివాలయం ఈక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీ సంస్థతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. శాసన మండలిలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి డి శ్రీధర్బాబు పాల్గొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి వేదిక ద్వారా ప్రభుత్వ నిధుల అవసరం లేకుండా ప్రైవేటు రంగాలు సిఎస్ఆర్ నిధులు, ఎన్జీఓల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో ఈక్విప్ సంస్థ పనిచేస్తుందని స్పీకర్ తెలిపారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో మైభారత్ అంతర్జాల వేదిక నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా స్థానిక సంస్థల అదనపు పాలనాధికారి ఫైజాన్ అహ్మద్ ఈ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించి 15 నుంచి 29 ఏళ్లలోపు అర్హులైన యువతీ యువకులంతా ఈ వేదికలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా గోనెపల్లి గ్రామంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావులతో కలిసి ఇందిరా మహిళా శక్తి జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా వెలుగురేఖ గ్రామ సంఘం మహిళలకు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: కొండపర్తిలో వాళ్ళకు ఈ పప్పు లడ్డు చేసుకోవడానికి మొట్టమొదట 50,000 తోటి స్టార్ట్ చేస్తే 3 నెలల్లో 15 లక్షల దాకా సంపాదించారు. జాతర టైంలో 5 లక్షలు సంపాదించారు 5-10 రోజుల. ఇప్పుడు ప్రతి రోజు ఆడ జాతర కాడ ముంగట వాళ్ళు షాప్ పెట్టుకుంటే ఈ పప్పు లడ్డుకు మినిమం గా 10,000 సంపాదిస్తారు. ఎండాకాలంలో అయితే మనోళ్ళు అంబలి కూడా చేసి అమ్మినారు.
0: రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలోని కొన్ని తూర్పు, ఆగ్నేయ జిల్లాల్లో 1-2 చోట్ల వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను యాక్షన్ ప్లాన్ ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్లో ఉన్న మ్యాపింగ్ను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని సందీప్ నగర్లో గల పోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మాదక ద్రవ్య రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం, విద్యా సంస్థలు, పౌరులు సమన్వయంతో ముందుకు సాగాలని నల్గొండ జిల్లా అదనపు SP G రమేష్ పిలుపునిచ్చారు. నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార

0: మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నషాముక్త భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు కృత్రిమ మేధస్సును సరియైన పద్ధతిలో వినియోగించుకుని తమ నైపుణ్యాలను పెంచుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. ఏఐ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అంశంపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులు తాము కొనుగోలు చేసిన వరిధాన్యం వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అసిఫాబాద్ జిల్లా వ్యవసాయాధికారి వెంకటి కోరారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ హెచ్చరించారు. ముఖ్యాంశాలు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన ఒద్దిరాజు సోదరులు ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు గార్ల సౌదామిని పరిణయం పుస్తక సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీమతి రంగరాజు పద్మజ.
1: తెలగాణము తమక్కవాటముల బందీ అయిన నిశ్శబ్ద రాత్రులలో మేల్కొని అని మావారి కీర్తిశేషులు రంగరాజు వెంకటేశ్వరరావు గారు అభిప్రాయపడినట్టు ఉర్దూ భాషకే ఉనికి, పారశీకం వచ్చిన వారికే పరపతిగా మనుగడ సాగుతున్న నిజాం నిరంకుశ పాలనా కాలంలో వరంగల్ జిల్లాలోని మారుమూల ఇనుగుర్తి గ్రామంలో జన్మించిన తెలంగాణ వైతాళికులైన ఒద్దిరాజు సోదరులు జంట కవులు. సంస్కృత ఆంధ్ర భాషలలో అనుపమానమైన పాండితి వైభవంతో ఎన్నో గ్రంథాలు రచించిన విషయం శ్రోతలకు తెలిసిందే. ఆ రచనలలో సౌదామిని పరిణయ ప్రబంధ కావ్యం రచన గురించి నాలుగు మాటలు. తెలుగు సాహిత్యంలో ప్రబంధ రచనకు అగ్రస్థానమే ఉంది. ఈ ప్రబంధమనే పదాన్ని మొదట నన్నెచోడు వాడాడు. తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలం ప్రబంధయుగమని గుర్తింపు పొందింది. పురాణాలలో నుండి గాని ఇతిహాసాలలో నుండి గాని చిన్న కథను తీసుకుని అష్టాదశ వర్ణనలతో అద్భుతమైన రచన చేయడాన్ని ప్రబంధము అని అంటారు. చివరి ప్రబంధం చేమకూర వెంకట కవి రాసిన విజయ విలాసం, తర్వాత వచ్చిన సురభి మాధవరాయల చంద్రిక పరిణయం, కనపర్తి అభయామాత్యుని అనిరుద్ర చరిత్ర మొదలైన వాటిని పిల్ల వసు చరిత్రగా పిలిచారు. 18-19 శతాబ్దాలలో ఆంగ్ల ప్రభావం చేత మన కవులు నవలలు, వచనరచనలు, నాటకాలు, కథలు మొదలైన అంశాలపై మొగ్గు చూపడంతో దాదాపు ప్రబంధాలు కనుమరుగైనవనే చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయమైన భాష వస్తుభావాలతో కావ్యరచన చేసిన వారిలో ఒద్దిరాజు సోదరులు ముఖ్యులు. వీరిలో పెద్దవారైన సీతారామచంద్రరావు గారు సౌదామిని పరిణయం అనే చక్కటి ప్రబంధ రచన చేశారు. ఇది 20వ శతాబ్దంలో మొదట్లో వచ్చింది. ఇది 6 ఆశ్వాసాల ప్రౌఢ

ప్రబంధం. ఇందులో 1485 పద్య గద్యాలున్నాయి. ఈ గ్రంథం కవి పాండిత్య ప్రకర్షకు నిదర్శనం. నాయకానాయకులు సౌదామిని, శ్రీకృష్ణుడు. సౌదామిని నాయక పాత్ర కవి కల్పన. సౌదామిని అంటే మెరుపు, శ్రీకృష్ణుడు మేఘశ్యాముడు. మెరుపు మేఘంలో కలిసిపోవటం అనే అంశాన్ని తీసుకుని అష్టాదశ వర్ణనలతో అద్భుతంగా రచించారు. కవికి స్వప్నంలో శ్రీ మహావిష్ణువు కనిపించగా ప్రేరణ పొంది సౌదామిని, శ్రీకృష్ణ పాత్రలుగా ప్రబంధాన్ని రచించారని వీరి పీఠిక ద్వారా తెలుస్తున్నది. ఈ సౌదామిని పరిణయాన్ని కవి శ్రీకృష్ణునికి అంకితం చేశారు. ఇందులో కథాకథనం, నాటకీయత, పాత్ర సన్నివేశ చిత్రణలన్నీ కొత్త దృక్పథంలో కనిపిస్తాయి. వీరు విశిష్టాద్వైత అనుయాయులు కాబట్టి పాత్రలను మలచటంలో భక్తిభావం కనపడుతుంది. కావ్య ప్రారంభం సంప్రదాయ రచనలో కవులు మంగళ శ్లోకంతో ప్రారంభించినట్టే వీరు కూడా శ్రీకార పద్యంతో మొదలుపెట్టారు.

గోపనీతంబినీ కనధుర కస్తూరి చర్చాదయాసార ప్రాప్త జగద్విమోహన ఘన శ్యామంగో నందవ్రజాగారస్తేయ పయ ప్రవర్ధిత బలఖ్యాతున్ హరిన్ కొల్చెదన్. భావం ఏమంటే, రాధ యొక్క మృదువైన ఆధరామృతమును తాగేవాడా, ఆమె యొక్క స్తనాలకున్న కస్తూరీ చందనములతో మెరిసే మోహన రూప, గోకులంలో నందుని ఇంట ఉండి పాలు వెన్నెలను దొంగిలించే హరిని కొలిచేదను అని వేడుకున్నారు. ఇష్టదేవతా స్థుతిలో శ్రీహరిని, లక్ష్మీదేవిని, శంఖ చక్ర నందకములను, వాహనమైన గరత్మంతుని, విశ్వక్సేనుని, శఠగోపమును, విశిష్టాద్వైత గోమఠాన్వయులను, గురువులను స్తుతించారు. ప్రాచీన కవులైన వ్యాస వాల్మీకులను, వరరుచి, పాణిని, పతంజలి మొదలైన వ్యాకర్తలను, కాళిదాసు, జయదేవుడు, లీలాశుకుడు, నారాయణ తీర్థులు మొదలైన వాగ్గేయకారులను కూడా స్తుతించారు. తరువాత కుకవినింద, వంశాభివర్ణన, ప్రస్తావన, కృతి ప్రశంస, షష్ట్యంతములతో కథను ఆరంభించారు. ఈ ప్రబంధ కథా కథన శిల్పం ఎలా ఉంది అంటే, సౌదామిని పరిణయంలో కథను కొత్త మార్గంలో నడిపించారు. సౌదామిని అనే రాజకుమారి శ్రీకృష్ణుని వివాహమాడిన విషయం ఇంతకుముందు సాహిత్యంలో ఎక్కడా కనిపించకపోయినా, ఇది కల్పిత కథ అనే అభిప్రాయం పాఠకులకు కలగకుండా పౌండ్రక వాసుదేవుడనే పురాణ పాత్రని కథకు జోడించి చెప్పిన విధానం ఎంతో బాగుంది. పురాణ పద్ధతిలో కొంత, నవలా పద్ధతిలో సంభాషణ రూపంలో కొంత కథను నడిపించారు. వర్ణనలను మాత్రం ప్రత్యక్ష పద్ధతిలో రాశారు. కథా పరిచయం ఎలా ఉంది అంటే, కౌశాంబిని అనే రాజ్యాన్ని పాలించే బృహద్వజుడనే రాజు కూతురైన సౌదామిని శ్రీకృష్ణుడు పరిణయం ఆడడం ఈ ప్రబంధంలోని కథాంశం. ఈ కథను సూతుడు శౌనకాది మునులకు చెప్తున్నట్లు ప్రారంభమవుతుంది. ప్రథమాశ్వాసంలో కౌశాంబిని నగర వర్ణనతో ప్రారంభమవుతుంది. అంబరచుంబి సౌధని జయగ్ర

అల్లిక ప్రశస్తిని కాంచే ధరాతలంబునన్. ఇంత అందంగా నగర వర్ణన చేస్తూనే ఈ నగరాన్ని పాలించే బృహద్వజునికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య స్వప్నదత్త, రెండవ భార్య హిరణ్మయి. వీరికి సంతానం లేకపోవడంతో శాండిల్యుడు అనే ఋషి అనుమతితో హిమాలయాలలో తపస్సు చేయడానికి వెళ్లాలనుకుని రాజ్యభారాన్ని మంత్రికి అప్పగిస్తాడు. రెండవ ఆశ్వాసంలో తాను తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్లే విషయాన్ని రాణులకు చెప్తాడు. వారిద్దరూ తన వెంట వస్తానంటే వద్దని చెప్పి ఒంటరిగానే హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ చివన మహర్షి దర్శనం చేసుకుంటాడు. చివన మహర్షి రాజుకు మంత్రోపదేశం చేస్తాడు. కొంతకాలం తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు

ప్రత్యక్షమై పుత్రిక కలిగేటట్టు వరమిస్తాడు. పుత్రుడు కలిగే విధంగా వరం పొందలేదని రాజు బాధపడతాడు. జరిగిన విషయం చ్యవన మహర్షికి చెప్తాడు. పుత్రుడు లేకపోయినా పర్వాలేదని, పుత్రిక లక్ష్మీదేవి అంశంలో జన్మించింది కాబట్టి ఉపేంద్ర సన్నిభవికాసిని భర్తగా పొందుతుంది అని రాజును ఆశీర్వదించి పంపుతాడు. మూడవ ఆశ్వాసంలో విష్ణువు వర ఫలితంగా పట్టమహిషి అయిన స్వప్నదత్తకు కూతురు జన్మిస్తుంది. ఆమెకు సౌదామిని అని పేరు పెడతారు. ఆమె పెరిగి యుక్త వయస్కురాలై సంగీతం, సాహిత్యం మొదలైన లలిత కళలను అభ్యసిస్తుంది. రుక్మిణీ కళ్యాణ గాథను విని సౌదామిని తన మనసులో శ్రీకృష్ణుని వరిస్తుంది.

పుచిన్నున వివక్ష ధ్వంసియై కృష్ణదత్తా శక్లాత్మను రుక్మిణిన్ కొనుట కాదా ప్రేమ ధర్మం బిలన్ అని రాశారు. ఇక చతుర్థాశ్వాసంలో సౌదామిని తన చెలికత్త చతురికతో కలిసి ఉన్నప్పుడు శృతిధరుడు అనే బ్రాహ్మణుడు వస్తాడు. చతురిక సౌదామిని విరహవేదనను అతనికి చెప్తుంది. లక్ష్మీదేవి అంశంలో పుట్టిన ఈమె విష్ణువును పరిణయం ఆడుతుందని, చివన మహర్షి చెప్పిన మాటలు వ్యర్థం కావని, రాకుమారి మనసులో ఉన్నవాడు శ్రీకృష్ణుడే అని, ఇద్దరికీ తప్పక వివాహమవుతుందని చెప్తాడు. ద్వారకకు వెళ్లి సౌదామిని మనోగతాన్ని తెలిపి శ్రీకృష్ణుని ఇక్కడికి తీసుకుని వస్తానని శృతిధరుడు ప్రతిజ్ఞ చేసి ద్వారకకు బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా బృహద్వజుడు తన కూతురుకు విష్ణువు భర్త కాగలడని చివన మహర్షి చెప్పిన విషయాన్ని సభలో ప్రకటిస్తాడు. అప్పుడు కాలవుడు అనేవాడు లేచి రాజకుమార్తె కోసం స్వయంవరం ప్రకటించమని, దానికి గాను ఒక యజ్ఞం నిర్వహింపవలసిందని రాజుకు చెప్తాడు. పంచమాశ్వాసంలో పౌండ్రక వాసుదేవుని దగ్గరకు నారదుడు వెళ్తాడు. పౌండ్రక వాసుదేవుని కథ హరివంశంలోను, నాచన సోమన రచించిన ఉత్తర హరివంశంలోనూ అద్భుతంగా రచింపబడింది. నారదుడు సౌదామిని స్వయంవరం గురించి చెప్పి, నీకు సౌదామిని భార్య అయితేనే నీ వాసుదేవత్వానికి నిండుతనం చేకూరుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. సౌదామిని తీసుకుని రావడానికి పౌండ్రకుడు కపట యోగిని కౌశాంబికి పంపిస్తాడు. ఆ యోగిని రాజాంతఃపురం చేరుకుని సౌదామిని మచ్చిక చేసుకుంటుంది. సౌదామిని వలుపు సందేశాన్ని తెచ్చిన శృతిధరుడితో శ్రీకృష్ణుడు స్వయంవర సమయానికి అక్కడికి వచ్చి సౌదామిని పరిణయం ఆడతానని చెప్తాడు. బృహద్వజుడు యజ్ఞదీక్షలో ఉండగా కపటయోగిని సౌదామిని మాయాపాశంతో తీసుకుని పారిపోతుంది. చివరి ఆశ్వాసమైన షష్టాశ్వాసంలో కథ మొత్తం మలుపు తిరుగుతుంది. షట్పురాన్ని పాలించే శృగాలుడు అనే రాక్షసుని దగ్గరకు నారదుడు వెళ్తాడు. అతనితో సౌదామిని మీద పౌండ్రక వాసుదేవుడు మనసుపడి ఆమెను తీసుకురావడానికి ఒక కపట యోగిని నియమించాడని, ఆమె సౌదామిని మాయోపాయం చేత తీసుకుని వస్తుందని, సౌదామిని తెచ్చుకోమని చెప్పి ద్వారకకు వెళ్ళిపోతాడు. మార్గమధ్యంలో ఉన్న సౌదామిని యోగిని బంధించి తెచ్చుకుంటాడు. నారదుడు ద్వారకకు వెళ్లి శృగాలుని అరాచకాలను ఇలా చెప్తాడు. తరుణుల చెరపట్టుట దుష్కర కృత్యంబులను సాధు సజ్జనులకు భీకర దుఃఖంబులగొలుపుట పరచిత దిన కృత్యమా ప్రపాతకునకున్ కనన్. అతడు యక్షరాక్షసుల మాయలను నేర్చినట్టివాడు దుష్టుండు మాయావి షట్పురంబునం తిక్కగల నర రాక్షసుండు త్రిపుర రాక్షసులతో దిటుగాంచు. ఇలాంటి దుష్టిని సంహరించి సాధు భక్తజనులను రక్షింపవలసిందని శ్రీకృష్ణుడిని కోరుతాడు. శ్రీకృష్ణుడు షట్పురం మీద దండెత్తుతాడు. సుదర్శన చక్రం వల్ల నగరమంతా భస్మమవుతుంది. శృగాలునితో సహా దుష్టజనమంతా మరణిస్తారు. శృగాలునిచే బంధింపబడిన యోగిని కూడా మరణిస్తుంది. సౌదామిని రక్షింపబడుతుంది. శ్రీకృష్ణుడు సౌదామిని తీసుకుని కౌశాంబికకు చేరుకుంటాడు. శ్రీకృష్ణుడితో సౌదామిని వివాహ విషయం తెలిసి పౌండ్రకుడు కౌశాంబి మీద దండెత్తుతాడు. శ్రీకృష్ణుడు తన వివాహ వేళ రక్తపాతం జరగకుండా పౌండ్రకుని సైన్యమంతా కౌశాంబికకు తిరిగి వెళ్లిపోయేటట్లు తన సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. సౌదామిని శ్రీకృష్ణుల వివాహం జరుగుతుంది. దీనితో కథ సుఖాంతమవుతుంది. ఇందులో

అష్టాదశ వర్ణనలు ఎంతో బాగున్నాయి. అందులో పుత్రోదయం ఒకటి. ఈ కావ్యనాయిక అయిన సౌదామిని జననాన్ని కవికి జ్యోతిష శాస్త్రం మీద ఉన్న అవగాహనను తెలిపేలా ఇలా వర్ణించారు. రవిశశి భౌమకేతు గురు రాహు బుధార్కజ కావ్యులర్హయ.

శుభగ్రహేక్ష ప్రవిమల లగ్నమందు వేసరాజ్ఞిసుతా ప్రసవంబునందుటన్. ఈ సౌదామిని పరిణయంలో సమయానుకూలంగా సామెతలు, జాతీయాలు, అలంకారాలు ఉపయోగించారు. బృహద్వజుడు సంతానం కోసం హిమాలయాలలో తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షమై కూతురు కలిగేటట్లు వరమిస్తాడు. అప్పుడు తన మనసులో ఏమనుకున్నాడో చక్కని తేటగీతతో సామెతను వాడారు. ఒకటి తల

బృహద్వజుడు సంతానం కోసం హిమాలయాలలో తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షమై కూతురు కలిగేటట్లు వరమిస్తాడు. అప్పుడు తన మనసులో ఏమనుకున్నాడో చక్కని తేటగీతతో సామెతను వాడారు. ఒకటి తలచిన దైవమింకొకటి తలచు అనెడులోకోక్తికే నిదర్శనము నేడు స్వీయ వంశాభివృద్ధి నాశించి తపము సలుప పరగోత్ర వృద్ధికాస్వదము కలిగే. అంతే అందంగా యమకాలంకారాలు కూడా ఉపయోగించారు వీరి రచనలో. గములు గములైన వన్యమృగములను

ఈ పద్యంలో మొదటి గములు అనే పదానికి సమూహమని అర్థంలోను, రెండవ గములు మృగములుగాను, మదనాగములుగాను, పున్నాగములుగాను వేరు వేరు అర్థాలలో ఉపయోగించారు. ఇక ఉపమాలంకారం ఈ రచయితలది ఎలా ఉపయోగించారంటే, అని ఇట్లు

ఈ మునివాక్యాలు విని మనసులో ఎంతో సంతోషంతో సముద్రం నిశ్చలంగా ఉన్నట్లు సేద తీరాడు అనే ఉపమ ఎంతో అందంగా ఉంటుంది. ఉత్ప్రేక్ష అంత్యానుప్రాసాలంకారాలు కూడా చక్కగా ఉపయోగించారు. ఈ కావ్యం ప్రౌఢ ప్రబంధం, అర్థం చేసుకోవడం కష్టసాధ్యమే కానీ నిఘంటువుల సాయంతో చదివి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి కావ్యం మన తెలుగు నేలలో ఈ ప్రాంతంలోనూ అందులోనూ ఇనుగుర్తులో రచింపబడటం మా అదృష్టం. ఈ కావ్యాన్ని నాకున్న పరిజ్ఞానంతో పూర్తిగా సమీక్షించానని చెప్పలేను, కానీ విహంగ వీక్షణం మాత్రం చేశాను. వదిరా సోదరుల కూతురుగా జన్మించడం, ఈ ప్రబంధాన్ని సమీక్ష చేయడం నేను చేసుకున్న భాగ్యం. అంతేకాదు, రేపటి తరానికి ప్రబంధం రాయడానికి ప్రేరణగా నిలవాలని ఈ ప్రబంధాన్ని భావానువాదం చేసి, ఎందుకు ఈ భావానువాదం చేయాల్సి వచ్చింది అనంటే, పద్య సౌందర్యం భావసేతువు. ప్రాచీన ప్రబంధాలలో దాగి ఉన్న కథా సౌందర్యాన్ని సులభమైన భావంతో పాఠకులకు అందించాలనే సంకల్పమే ఈ భావానువాదానికి ప్రేరణ. సహజ కవిత్వ ప్రతిభతో సాహిత్యలోకాన్ని అలరించిన కవులు వద్రా సోదరులు. పద్యరచనలో భావ సౌందర్యాన్ని, భాషా మాధుర్యాన్ని సమన్వయపరిచిన వాగ్ విభవశాలులు వాళ్లు. సంప్రదాయ ప్రబంధ రీతిని అనుసరిస్తూనే భావగాంభీర్యాన్ని పాఠకునికి అందుబాటులోకి తెచ్చే సామర్థ్యం వారి రచనల్లో స్పష్టంగా కనపడుతుంది. అలంకార శోభతో కూడిన పద సౌందర్యం, హృదయాన్ని హత్తుకునే భావ ప్రవాహం వారి కవిత్వానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అటువంటి ప్రతిభావంతులైన జంట కవులు రచించిన సౌదామిని పరిణయం పద్య ప్రబంధం సాహిత్య రసికులకు ఆనందానుభూతిని కలిగించే విలువైన కృతి. ప్రాచీన తెలుగు సాహిత్యంలో పద్య ప్రబంధాలకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది, ఉంది. అలాంటి ప్రబంధాలలో ఒకటైన సౌదామిని పరిణయం కథా సౌందర్యం, భావ గాంభీర్యం, పద్య మాధుర్యంతో పాఠకులను ఆకట్టుకునే కృతి. కాలక్రమంలో పద్య భాష కొంత క్లిష్టంగా అనిపించే సందర్భాలుండడంతో ఈ కృతిని ఆధునిక పాఠకులకు సులభంగా అర్థమయ్యే విధంగా భావానువాద రూపంలో అందించాలనే సంకల్పమే నా ఈ ప్రయత్నం. ప్రాచీన కవుల పద్యాలలో నిక్షిప్తమైన భావరత్నాలను ఆధునిక పాఠకులకు చేరువ చేయడం సాహిత్య సేవలో ఒక ముఖ్యమైన భాగమని తలచిన పూర్వ రచయితల రచయిత్రుల అడుగుజాడలలో నేను నడుస్తూ, పద్యరచనలోని పద సౌందర్యం భావగాంభీర్యం కలిసినప్పుడు సాహిత్యం కాలాన్ని దాటి పాఠక హృదయాలలో నిలిచిపోతుంది అనే ఈ తరపు పాఠకులలో నిలవాలనే ఆకాంక్షతో ప్రాచీన పద్య ప్రబంధాలలో దాగి ఉన్న కథా సౌందర్యాన్ని సులభమైన భావంతో పాఠకులకు అందించాలనే సంకల్పమే ఈ భావానువాదానికి ప్రేరణ. పద్యంలోని అలంకార మాధుర్యాన్ని కాపాడుతూ దాని భావాన్ని సులభంగా గ్రహించేటట్లు చేయడం ఈ ప్రయత్నం యొక్క లక్ష్యం. మూలకవి యొక్క భావరసాన్ని సాధ్యమైనంత వరకు కాపాడుతూ ఈ చిన్న ప్రయత్నం పాఠకులకు ఉపయోగపడితే నా కృషి సార్థకమవుతుంది అని నా భావన. ఈ మధ్యకాలంలో ప్రబంధ రచనలు చేయడం కానీ చదవడం కానీ తక్కువ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ భావానువాద యత్నం

0: ద్వారా ప్రాచీన పద్య కవిత్వ సౌందర్యం నూతన తరానికి చేరువై తాము ప్రబంధ కావ్య రచనకు పూనుకుంటారని ఎక్కడో చిన్న ఆశ. సాహిత్య రసికులు ఈ ప్రయత్నాన్ని ఆదరించి మూల కృతిలోని భావమాధుర్యంతో పాటు భావానువాద రచయిత్రిగా నా ఆకాంక్ష నెరవేరుస్తూ ఆస్వాదిస్తారని నమ్మకం.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన ఒద్దిరాజు సోదరులు ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు గార్ల సౌదామిని పరిణయం పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీమతి రంగరాజు పద్మజ. కార్యక్రమంలో ఇప్పుడు సునీత ఉపద్రష్టగారు ఆలపించిన లలిత గీతం.

ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంకాలం ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తిగల రైతు సోదరులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, చక్కటి సమాధానాలు సలహాలు పొందండి. మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324 0852, మరొక నంబర్ 2324 0853. అంశం మరొకసారి, కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు. ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324 0852, ఇంకో నంబర్ 2324 0853. ప్రకటన విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం లో పోస్ట్ చేయండి, లేదా 1800 1800 1700 1800 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: खिलाड़ी चीन की हान्यू को हराकर जापान ओपन टूर्नामेंट के क्वार्टर फाइनल में प्रवेश किया और क्रिकेट में भारत तथा इंग्लैंड के बीच दूसरा एक दिवसीय मैच आज शाम कार्डिफ में खेला जाएगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కస్తూరి కన్నడ కార్యక్రమం వింటారు. వినబోయే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మేరా జూతా హై జపానీ, ఏ పటలూ నా ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యార్థులకు చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలలో శిక్షణ, ఉపాధి అవకాశాలు. రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో నెలకు 7,000 రూపాయల నుంచి 24,000 రూపాయల వరకు స్టైఫండ్ పొందవచ్చు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న విద్యార్థులతో పాటు చదువు పూర్తయి 27 సంవత్సరాల వయసున్న వారు ఆగస్టు 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.braou.ac.in వెబ్సైట్ ని లేదా మీ సమీపంలో ఉన్న స్టడీ సెంటర్ ను సంప్రదించండి. ఇంకా 0402368033 లేదా 555 నంబర్లకు కాల్ చేయండి.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్ మేడం.
8: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
11: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

0: ఇంతవరకు కస్తూరి కన్నడ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి.
1: హలో
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
3: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
3: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
3: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా.
3: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలే.
4: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
5: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు, ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరం లో పోస్ట్ చేయండి, లేదా 1800 1800 1100 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపత్ మధ్య నడిచే దేశంలోని

మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమకుమారెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులతో కలిసి సీతారాముల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ వద్ద గోదావరి ఇన్ఫ్లోను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రస్తుత నీటి ప్రవాహం, ఆయకట్టు స్థిరీకరణ, నీటి లభ్యతపై అధికారులతో సమీక్షించారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతాధిపతుల సమావేశం జరిగింది. బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనవలసిన అవసరం ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ప్రారంభమైంది. కుమ్మర్లు జగదంబ మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కూడిన తొలి బోనాన్ని సమర్పించారు. ఆషాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభమైన సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు తెలంగాణ ఆత్మను చాటే మహోత్సవమని, ఇది కేవలం పండగ మాత్రమే కాదని, ప్రజల విశ్వాసానికి ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరిలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బాలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండాచా దేవాలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి తరలివచ్చారు. హైదరాబాద్లోని పాత బస్తీలో సైదాబాద్లో ఒక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న విద్యార్థికి అన్యమతానికి సంబంధించిన అంశం పఠించి వ్రాయమని చెప్పిన టీచర్ ఘటనపై తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రరావు స్పందించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యులని ఆరోపించారు. జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పీవీ సింధు చైనా క్రీడాకారిణి హాస్ యుయెన్ వరుస గేమ్లో ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 40 సెకండ్లు. ఈ పూట ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి మా సాయంకాలం ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఈ మా ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ముందుగా వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ పర్యటనలో భాగంగా 25,000 కోట్ల అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1570 కోట్లతో 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ది చేసిన 75 రైల్వేస్టేషన్లను వర్చువల్గా ప్రారంభిస్తారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామసాగర్ ప్రాజెక్టు పనులను మంత్రులతో కలిసి పరిశీలించారు. కేసీఆర్ హయాంలో బడ్జెట్ పెంచి రీడిజైన్ చేయడం వల్ల ఆర్థిక భారం పడిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని, ప్రజాప్రభుత్వంలో ఒక్క పైసా వృధా కాకుండా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎలనీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా రూపొందించిన రాష్ట్రంలోని తొలి కాంటిజెన్సీ ప్రణాళికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో విడుదల చేయనున్నారు. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు అధికారుల కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. గత 6 నెలల్లోనే రికార్డు స్థాయిలో 9,800 కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం కల్పించారు. హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ప్రజల నుంచి 100కు పైగా వినతి పత్రాలను స్వీకరించారు. ఇందిరమ్మ ఇల్లు, భూ వివాదాలు, విద్యార్థి ఉద్యోగ సమస్యలపై వచ్చిన ఈ అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఉడాన్ 2.0 పథకం కింద వర్క్షాప్ అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీనిని ప్రారంభిస్తారని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:13. జానపద సంగీతం. ఈనాటి కార్యక్రమంలో ఒగ్గు కథ, మల్లన్న కథ నుంచి నీలమ్మ సంతానం, 3వ చివరి భాగం వినిపిస్తున్నారు శ్రీ కచ్చు అంజయ్య బృందం.

ఖర్చు అంజయ్య ఒక కథ బృందం నీలమ్మ సంతానం మూడో భాగం ప్రారంభం. ఏ రాఘవ రామచంద్ర కన్నతల్లి నీలమ్మ దేవికి కొల్లపురి పట్టంలో కూడా ఆరుగురు కొడుకులు ఎప్పుడు తినడం అయిందో. అగో ధర్మాలు విరిచింది కర్మాలు వలిచిల్ని దేవసంగమాన్ని ఎప్పుడైతే కనుక యొక్క పిటిపెట్టి దెబ్బలు కొట్టిన వాగలేక కనుక విధినాంచరణి దేవసంగం ఎప్పుడు కొల్లాపురి పట్టానికి పంపించిండో విధినాచారి కొల్లాపురి పట్టానికి రాని వచ్చింది కాదు. కొల్లాపురి పట్టం అంతా కళ తిరుగుతున్నది నాయమ్మ చదువుకున్న కొడుకుల కనుక ఆకలి ఉట్టిల్ని చూసవా కన్నతల్లి యొక్క నీలమ్మ దేవి ఏడంత్రాల మరో లోపడి ఉండగా కొల్లపూరి పట్టము లోపల పట్టం అంతా కానికూలు తులనాటం సోదరి కనుక యొక్క గద గద గద గద అనుకుంట కనుక ఏడంత్రాల మహల్ వేడికి రాని వాస్త ఉన్నాడు. ఏమయ్యా బో నాదాంగ అల్లగాని అల్లగడిగా ఎందుకంటే వెళ్ళి వస్తా ఉంటామంటే ఏమిటా బో బామ్మ నీలమ్మ నాకెందుకో గాని సర్వేకి పులివేకి సల్లంగా జ్వరం వచ్చిందని వెళ్ళి ఏడంత్రాల మారులప్పుడు ఉండగా ఆరుగురు కొడుకులు అమ్మ ఆకలి అమ్మ ఆకలి అనుకుంట కనుక ఆరుగురు కొడుకులు రాని వచ్చినారు. కొడుకుల కళ్ళ చూసింది అతల నీలమదేవి ఓ కొడుకులాల మనకు ధనం తక్కువైంది ధనం తక్కువైందా తినబోతే అన్నం ఉన్నది రమ్మని చెప్పి కనుక తల్లి నీలమదేవి అనినటువంటి అన్నం వేడికి ధర వస్తే అన్నం అంతా సున్నమయ్యింది. పప్పుసారి ఒక శివనెత్ర అయి పారుతున్నది కాయగూరల్ని పరిజనకులు అయి పారుతున్నాయటేవి కలిమాయని అనుకున్నది అది కాదు మాకు ఈ గోనెలతోటి యొక్క బియ్యం ఉన్నది ఏనా కొడుకులకు అన్నం అంట చేసి పెడతానని బియ్యం పెడి ధార వచ్చి కళ్ళ చూసి ఎవరి కల్లా సన్న బియ్యం అంతా సన్నుసుకాయ కూలుతున్నదేమి పట్టుదంచిన కొడుకుల కనుక దంచి కనుక అన్న వన్నం చేసి పెడతానని గుమ్ముల గడిసెల వేడికెళ్ళిపోతాయి ఉన్నదంటాం పట్టు చూస్తూ ఉంటే వాటిని

జాలిగుండదాలను మన నాటి చివరికల్లా దండాన ఉన్న బట్టలు కనుక తన కోరి మేరు అన్నాడు కనుక యొక్క మెదలుతున్నాయట. దండాన ఉన్న బట్టలు ఎప్పుడు యొక్క మండుతున్నాయేమి? అటు చివరికల్లా కన్న తల్లి నీలేమ దేవికి అప్పుడు అరే సర్వేశ్వర ఇది ఏమి కలిమాయని చెప్పి యా జాలిగుండదా.

తినబోతేన్నా లేకపాయే, కట్టుకోని బట్టలన్నా లేకపాయేను, చూసావా కొడుకులాల విలువల విలువలాడుకుంటా, తిరుమతి అన్నం లేదు కట్టుకొని బట్టలేదా, దండన బట్టలేదని కొన్ని మెరుగు మెక్క మండుతున్నాయి. అగో రాజ్యం దేశం అంతా కాలి కొలుతున్నది, పట్టణంలో ఉన్న ప్రజలందరూ రాజ్యం నుండే బతుకమని చెప్పి కనుక వేరే రాజ్యానికి మనకు

కొడుకులు ఎమ్మడి పెట్టుకున్నది, తర్వాత ఎమ్మడి పెట్టుకొని అటు చూసే వరకల్లా మర్రివేరం యొక్క కొంచెం ఒకటి దొరికింది. ఆరు కొడలు లీకులు దొరికినాయి. మరి చూసావా అడిగి వేరే గంప ఒకటి దొరికింది, మొరివేరే ఒక ఎసలు పట్టుకున్నది. అగో చూసావా గానాడు కనుక అగో గొడ్డలు ఒకటి దొరికింది, గొడ్డలు పట్టుకొని మనం ఇక్కడ ఉండే బతకమని భర్తను ఎమ్మడి పెట్టుకొని

సరే కలకల కలకల నీలమదే నీ కంటిన్యూ తగుండదే నాయమ్మా. ఆరుగురు కొడుకులు ఎంబడి పెట్టుకుని భర్త ఎంబడి పెట్టుకొని అదో కొల్లాపురి పట్టణం యొక్క వదిలిపెట్టి కనుక వెళ్ళిపోతున్నాయి. కొల్లాపురి పట్టణం అంతా చూసి చూసే వరకల్లా కనుక కొల్లాపురి పట్టణం అంతా కాలి కూలింది. కోడి పిల్లలది మీ ఆయన మేక పిల్లలేదు. ప్రజలందరూ కనుక రాజ్యం ఉంటే బతకమని వేరే దేశాలు కనుక వలసిపోయిండ్రు. వెళ్ళిపోయిన యొక్క భర్తను ఎంబడి పెట్టుకుని అత్తలు నిలవదు.

అడవి లోపల పోతే ఒంటనమ్మా, కడుపు కొండము లేదు, కంటికి నీరు లేదు, ఒంటికి సుఖము లేదు, పిలగల్లు కనకమా కలి బాధకమాగ లేక విలవిలవిలవిల యొక్క అమ్మా ఆకలి పోనాయన ఆకలని అంట ఉంటే అడవి లోపల కల్లని తల నీలమదేవి పచ్చాకులు తినిపిస్తే ఉన్నది, ఆకలి అయితే కనుక అట్టాకులు తినిపిస్తూ ఉన్నది, దూపలు అయితే కనుక పచ్చాకులు తినిపిస్తూ ఉన్నది, అగో కోతల మూత్రం కొండగల మూత్రం దాగిపిచ్చుకుడు కనుక మన వాసు లోపల.

మాసం లోపల గనక ఉగాది ఎండలు ఊపుపోటీ రాలుతున్నది. దవన పనుల పెండలు దండగా ఎత్తులు కొడుతూ ఉన్నాయి. కాళ్ళు గాలి ఒక పిల్లగండ్లకు అగో ఎన్నటి నడవ మన మాసం లోపల నడవని వాళ్ళకు మరి కాళ్ళు గాలి గనక నేలకెళ్ళి గనక ఎప్పుడైతే గనక రక్తం ఆడుతున్నదో

చూస్తే మా కంటికి నీరు లేదు, ఒకటి పుస్తకము లేదు, పట్టణము లేక పాయే ఊరు లేదు, పల్లె లేదు, కనుక మన వస్తు లోపలి యొక్క వెళ్ళి వస్తూ ఉంటే మరి ఆకలైతే ఆ చాకులు తింటున్నారు, దూపలు అయితే పచ్చి చాకులు తింటున్నారు, కోతల మూత్రం కొండ ఉత్తరం సవరించుకుంటారమ్మా.

మరి శివా రాజ్యం లోపల ఏంటంటే మానవుల మెదిలిన మానలకు మరి వెళ్ళిపోతూ ఉంటే ఉగాది ఎండలు ఉక్కుపడి రాలేదు అన్నప్పుడు పెళ్ళలు దండ గట్టాలు కొట్టినాయి. అల్లిపోయిన మొక్కవి ఉన్నది విలవిలవిలే కప్రానుగా గుంజుకుంటుందమ్మా. మరి ఏపడారు తదపలు తీసుకోవచ్చింది ఆదిరెడ్డి సోదరి ఆరుగురు కొడుకుల గారికి ఏపడితే గుంజి కడతాయి.

ఆ దేశం ఎక్కడ బాగా ఇలాంటి రాలమాల మీద ఉండవాళ్ళము, మరి ఆటపాటలతోటి ఆనందంగా ఉండవాళ్ళము. మాకు ఎటు లేని బాధలు వెళ్ళి వచ్చినాయి. పోనాయినా మా ప్రాణం తీసా సల్లంగా సరగం పోతామని విలవిల విలవిల యొక్క పిల్ల అల్లు గనక వెళ్ళాడుతూ ఉంటే, ఓ తల్లి నీలమాదేవి, ఓ తండ్రి యాదిరెడ్డి సోదరి, మీ తోడబుట్ట వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు ఎవరు అన్నబుట్ట వారికి ఇంటికి వెళ్ళిపోయి వారి పాద సేవ చేసేనా? అగో పట్టడం

ప్రాణాలు పట్టుకున్నారు, కన్న తండ్రి ప్రాణాలు పట్టుకొని పిల్లగల్ల గనక వాళ్ళ తీరుతూ ఉంటేనమ్మా. ఆరుగురు కొడుకుల ముఖము కళ్ళ చూసిన వాళ్ళు సోదరి నీలమదివి కలగల కలగల కళ్ళు తీసుకుని కొడుకులు ఎత్తుకొని కొడుకులారా రాండిరా అని చెప్పి గనక మనం లోపలి వెళ్ళిపోతే రాను రాను కళ్యాణపురి పట్టు రాను వచ్చిండ్లు. కళ్యాణపురి పట్టం యొక్క ఇలగంగా కలగంగా రాదు. నీలమదేవి యొక్క అన్నగాళ్ళు ఉన్నదేవి అన్నగల్ల పట్టణానికి తీసుకొని వచ్చి కొడుకు లాన యొక్క నా అన్నగల్ల పట్టణానికి వెళ్ళిపోతా నీకు పిరికెట్ అన్నం పెడతానని చెప్పి తీసుకొని పోతూ ఉంటే చూసావా కొడుకులు తీసుకొని వెళ్ళి వస్తూ ఉంటే కనుక అలాగే రాజులు కళ్ళ చూసిండు భయవాళ్ళు పట్టం రోజు యొక్క పరికెత్తుగా ఉంది వాళ్ళ పట్టం పోయింది దేశం పోయింది వాళ్ళ దరిద్రవంతం యొక్క మనకు వస్తుందని చెప్పి అగో మెడల విధి కట్టలేసి కనుక ఊరెల్లా కొడుతూ ఉన్నారు. అరేరా చూస్తే వారు కూడా పిల్లగల యొక్క ఎంబడి పెట్టి కనుక ఆదిరెడ్డి సోదరుడు నిలబడి ఊరేలా కొడుతుంటే అరేరా చూస్తే వాళ్ళంట మొక్కం చూడలేక కనుక అతను వెళ్ళి వస్తూ ఉంటే ఎరగంట మడియలకి సాకలి వాడి ఉండడం ఊరు తిరిగి కనుక అన్నం పడుకొని వెళ్ళి వస్తూ ఉంటే పిల్లగల్ని అన్నం బాధకోగలేక అయ్యని ఓటు లోపల ఉన్న అన్నం పెట్ట మా జీవితం దక్కుతా అని వేడుకుంటుంటాం. ఎరగంట మడియలు సాకలి వాడి కళ్ళు చూసే వాళ్ళం మీరు యొక్క రాజుల వంశం ఉన్నది బిడ్డాను ఎందుకంటే మాత్రం ఒక ఏడిని అడుకోని తిరిగి బతికటోని ఉన్నాం చెప్పకుండా పెట్టిళ్ళు చూపాలంటారు. ఆగో కరణం శేషయ్య కందకల యొక్క వెళ్ళిపోయింది తుబతువ సిరుగులు పడ్డాయి కందిత్తులు కనుక అత్తుకొని ఉన్నాయి బిడ్డ కందిత్తులు ఏరుకొని యొక్క తిని కనుక బతుకమని చెప్పిండు పిల్లగల్ల కనుక పెట్టకుండా పెట్టిళ్ళు చూపినా నాయనమని చెప్పి చాలా మంచి దండాలు పెట్టి కందుల కళ్ళ కాడికి జరవచ్చారు ఏరుకొని అనిసేతులు ఎప్పుడు వేసుకొని కనుక ముక్తవన సభ లోపట విధినాచారి కళ్ళ చూసినది కాదు చేతుల ఇతరుల చేతుల మాయం చేసింది రామ చేతుల కందిత్తుల మాయం చేసింది కలకల కలకల కన్ను తీసిండు కన్న తల్లిదండ్రి కళ్ళ చూసిండు మీకు ఇట్లనే ఇక మనకు మాత్రం ఒక చూసావు మీ కన్నం దొరకలేదురా అని కన్నం చేసే కండ్ల కళ్ళ కన్న ఏడాకుల కమ్మలు కూడా చేసుకున్నారు నిన్న పొలం వెళ్ళిపోతాం కొండిన్న పొలం వెళ్ళిపోయి కొట్టాల నుంచి కనుక నేను మాత్రం అన్నం తీసుకొని తోడో పరమ తీసుకొచ్చి నా కొడుకుల కొంబో జావగాసి గారికి సాదుకుంటానన్నది చూసావా కన్నతలు కనుక వెళ్ళిపోయి కనుక కొంపు దంపుడు కొట్టాలి యొక్క దంచుతూ ఉంటాను వాళ్ళ మిత్తులు మేడలు చూస్తూ ఉంటే ఆ తల్లి నిలవదేవికి తన యొక్క రాజ్యం గుర్తుకు వచ్చింది తన యొక్క దేశం గుర్తు వచ్చి యంత్రాలు మా యొక్క అమ్మాయిలు గుర్తుకు వచ్చింది పొట్టాలు తలుచుకుంటే కలకల కలకల కంటిన్యూ తీస్తూ ఉంటే చూసేవారు కళ్ళు సీఎం భయ్య వాళ్ళు ఉన్నారు బరక తక్కువ వాళ్ళు ఉన్నారు చూసావా నా ఇంట్లో కూడా ఎడితే మాకు జరుగుతుంది నలుగుద్దాని అగో తౌడు నూకలు పెట్టలేకరమ్మా దాని అడగలక ఏం చేస్తూ ఉన్నారేమి ప్రతి ఒక్క కనువెల్లా కొడుతూ ఉన్నారు అగో నీలమదేవి కనుక విలవిలి విల్లాడుకుంటే కనుక ఎప్పుడు ఒక రాని వచ్చింది కొడుకులమ్మా ముందు పెట్టుకో.

సంవత్సరం మంచి నీళ్లు రాకుండా కోలుమూట బావి లోపల మంచి నీళ్లు రాకుండా ఎప్పుడైనా యొక్క జీవితాన్ని గడుపుతున్నారాం. కొడుకుల కష్టం యొక్క బాకీ లేదు, భార్య కష్టం బాకీ లేదు. గొడవలు దొరికింది, నేనే కనుక తీసుకొని వెళ్ళిపోతా. కట్టెలు కొట్టుకొని కనుక అమ్ముకొని కొడుకులు కనుక అన్నం పెడతాను. అది రెడీ సౌదరి కనుక కలిగి సెంగల్ల కట్టు కనుక కట్టెలు కొట్టి కనుక మొత్తం ఊరిలో కళ్యాణపురి పట్టణంలో అమ్ముకుంటున్నాడు. షావుకారి కనుక కట్టెలు కొన్నవాడు కొడుకు తడిబత్తంగా ఉన్నా పొడిబత్తంగా ఉన్నా అడిగాడు. తడిబత్తం అయితే మొత్తం తీసుకుని వెళ్ళిపోయి నా కొడుకులకు అన్నం పెట్టచ్చు అనుకోని నాకు తడిబత్తంగా ఉండగానే మొత్తం అన్నం వంట చేసి కాయగూరుల పప్పు చారు అండి కనుక మొత్తం గోనె నింపిండు. గోనె కనుక మొత్తం ఎత్తి మీద వేసి కనుక సాగనంపిండు. అల్లం వేడికి కనుక తీసుకుని వెళ్ళి వచ్చిండు. ఎత్తి మీద ఉన్న గోనె తీసి కనుక ఇప్పు చూసే వరకల్లో చూసి అబ్బాబా ఆదిరెడ్డి సముద్ర నీలమదేవి నీవు కనుక అన్నం తిని కనుక కొడుకులు దాదుకుంటావు నీవు చూస్తున్నాను. అరిశేత్తం దాపుతుంటే కనుక అన్నం అంతా సున్నం అయితే ఉన్నది. అప్పారు అరిశరాలని కనుక యొక్క పరిధిని కలిగి కారుతున్నాయి. మరి చూస్తే పాపపు శరద శివనేత్రి కారుతున్నదాట. ఆదిరెడ్డి సౌదరి కళ్ళ చూసిన అన్నం తెచ్చిన మా నాయనని ఆరుగురు కొడుకులు ఉడికి వచ్చేవరకల్లా మరి చూస్తే అన్నం అంతా సున్నమైంది. పిల్లగల్ల కనుక అన్నం చూసిళ్ళు విలువిల విలువిల విల్లాడుకుంటారేమి. కలగల కలగల కళ్ళీరు వేసి ఉన్నారాట. షావుకారు నన్ను మోసం చేసిన అని చెప్పి నా మాత్రకు అన్నం మూట కట్టుకుని వెళ్ళి వచ్చిన అయ్యా నాకు మాత్రం ఈ ప్రకారంగా అంతమంతా సున్నమైంది ఇచ్చేవంటి అన్నం ఇచ్చిన అనగానే లేదని ఇప్పి చూస్తూ ఉంటాం కనుక కలవేదించారు. కళ్ళు చూసి అరిశేత్తం చాపింది. అక్కడ అన్నమై పుట్టింది, పప్పుసారు అయి పుట్టింది, కాయగూరులు అయి పుట్టంగానే ఒరే దరిద్రుడా అని ఓ దరిద్రుడు ఉండవు ఎంత అన్నం పెట్టినంత బంగారం ఇచ్చిన నీకు వంటదని చెప్పి ప్రతి ఒక్క గల వెళ్ళగొట్టిండు. చూస్తావా కట్నం చేసయ్యాక

మనకు రాజ్యం ఉండే, మనకు దేశం ఉండే, నేను చదువుసల్లే విధి విద్యలు నేర్పించి కతి సమకటలు నేర్పించి రాజ్యవేలి పెత్తులు అనుకున్నా, దేశవేలి పెత్తులు అనుకున్నా, నేను రాజ్యానికి

చేసే కందుడు కళ్ళం లోపల ఉండగా కొడుకులాల అన్నాడు కనుక ఏం చేసే కట్టం బాకి లేదు, ఏం చేసే కట్టం బాకి లేదని పలుకుతూ ఉండగా కాపులు కనుక తెల్ల తెల్లజమ్మ సేరు కనుక కోత పట్టిన రాటం ఆరు కొడులకి వెళ్ళి ఇచ్చిన కనుక ఆరు కొడుకులాల మీ నిన్న వెళ్ళిపోయి కనుక మొత్తం సెరుకుదంటే దీకిన కనుక ఈ యొక్క ఆకటి బాధ తిరుగుదని చెప్పి కొడుకులు కనుక యొక్క జొన్న సేరు కోత పంపుతూ ఉంటే కొడుకులు కోసుకుంటూ పోతూ ఉంటే వెనుక వేసే మీద కనుక విధించడానికి సింహతారం ఆయన చేసేవరకల్లా కాపు కొడుకు కళ్ళ చూసిండు తమీదు గొడ్డు కర్ర తీసిండు మొగలు కనుక మొదలు కొసలు దగ్గర కనుక పెట్టి పెట్టి ఆరుగురు లెంకలు పెట్టిండు ఆరుగురికి దెబ్బలు కొట్టిండు పిల్లలు కూడా కర్ణం చేసే కందుల కలకం జార వచ్చిండు కొడుకు రాలయ్యా మనకు బాగి లేదురా మనకు బతుకుంటే బాగుకొస్తూ ఉన్న సత్తరే మా మంచిది అని చెప్పి కొడుకులు తీసుకు వచ్చింది కన్నతల నీలమ్మదేవి అవి ఒక గహనాడు కనుక కోళ్ళు మొడలు ఆ యొక్క బావిలో కూడా వేసింది.

చూస్తావా ఆ నాన్నగారికి బాయిలో పరమ్మాయి లేయంగనే కొడుకుల గారికి సావు లేని కొడుకులు ఉన్నారు, ఉతకాలకి ఎందుకైనా ఏ ఉచిక తెప్పని మెదికాయి, కొడుకులు గారికి ఆడ గడియలో ఒకటి అమ్మ అమ్మని కుండ యొక్క లేచి వస్తాయి ఉన్నారట. అప్పుడు కన్న తల్లికి అమ్మా అమ్మా అనుకుంటే ఎప్పుడు వెళ్ళి వస్తాయి ఉంటే కొడుకులారా మీకు ఇట్లన్నా సావు లేదు కొడుకులారా.

ఘనానికి మాత్రంగా కొడుకులను కళ్ళు చూసేవారికల్లా చూసావా పాయక 12 సంవత్సరాలు నిండా వస్తాయి ఉన్నాయట. అప్పుడు కనుక కన్నతల్లి నీలవదేవికి దేవదేవుడు దేవతంగా మయ్య మతికి వస్తాయి ఉన్నాడు. ఇక్కడ పోతే దేవజంగమయ్య అని చెప్పి కన్నతల్లి గనక దేవజంగమయ్య వరం ఇచ్చిన జంగమయ్య నీవి గనక శివుడు అన్నమాట సీతమందు తప్పక అన్నవు అయ్యన్న మాట కాదు గిరి తప్పక అన్నవు లేదా శివశివ కూకుంటే శివశివాన్ని పలకవన్నవు దానాలు చేయమన్నవు ధర్మాలు చేయమన్నవు సామి నేను ధర్మాలు మరిసినా కర్మాలు మరిసినా శివుడు అన్న మాట యొక్క సీతమందు తప్పిన గుడున్న మాట యొక్క గుర్తు తప్పిన నేను 12 నెలలు నాకు పడరా నీ బాధలు వచ్చిన ఎక్కడ ఉన్నావు జంగమా ఇచ్చిన వాడవు నీవే రానారు పోసే వాడవు నీరు పోతావు మండ కొట్టా చెట్టుకు నిలువోసి కాపాడు దేవ దేవుడవు కప్పకు నిలువోసి కనుక మండ కొట్టి మండవు దరి కనుక నిలువోసి కాపాడు దేవుడవు నువ్వు దేవ దేవ దేవ శంకర నీవే కరవని చెప్పి కనుక యాదగిరి చేస్తే ఉంటే కాదు ఊరికి వచ్చింది కనుక భగవంతుని ప్రాదలు పట్టుకుని ఏవో జంగమయ్య నీ పాదలకు అడగనక ప్రాణం తీసుకుంటామని పలకంగా ప్రాణం తీసుకోక బిడ్డా దానం చేయమంటే నాకు వరహాలు లేవు ముచ్చాలు లేవు తండ్రి చూసావా నేను అట్టాకులు తింటున్నా ఇక దానం పట్టవన్నది కొడుకులు బిడ్డలు సంతాన పరం ఎంతమంది అంటే కొడుకులు కొల్ల ఓను అని పలుకుతూ ఉంటే కొడుకులు అట్ట వనగోకు అమ్మ మరి చూసావా ఆరుగురు కొడుకులు పెట్టినాక అచ్చ దరిద్రం వచ్చిందని పలికిల్ని ఇక్కడ రాజ్యం మీద ఇక్కడ దేశం అయింది రాజ్యం ఉండే దేశం ఉండే ఓ స్వామి నాకు పాట పతకం అయింది దరిద్రమా వెళ్ళి వచ్చిందని పలకంగానే నీలమదేవి నీకు అరక ఇక్కడ రాజ్యం అనక దేశం దొరకాలంటే ఆరుగురు కొడుకులు కనుక శమంతో ఇస్తానన్నాడు చూసావా నాకు కొడుకుల సంతానం ఇస్తావా తండ్రి చూసావా 60 ఏళ్ళ పెద్దవాడికి సంతానం ఇస్తే లోకులు పరగాకులు ఎంతమంది ఏమనుకుంటారు అనగానే ఎవరితోటి బాధ లేదమ్మా నీకు శమంతు నీకు సంతాన పరం ఇస్తానన్నాడు ఎనికటి రాజ్యం వెనకటి దేశం దొరుకుతే దేవదేవ అంతకంటే మించిన భాగ్యం నాకే ఏమి ఉన్నది ఆరుగురు కొడుకులతో శమంతుని నాకు సంతాన బలం ఆగో ఇవని కన్నా తల్లి యొక్క నీలమదేవి కోరుకున్నది శివుడు శివదే విధంగా దగ్గర ఎవరి సంతాన బలం ఇయ్యన్నా అని చూస్తావా చుట్టు పెట్టే ప్రత్యేకంగా స్థిరమైన పర్వతం ఉన్నది రారా మల్లికార్జున చెప్పి గారు యొక్క మల్లికార్జున స్వామి యొక్క దగ్గర పిలిచిండు ఐదు మల్లెపుల పొలము తీసి గనక కన్నతల్లి నిలవదేవి గర్భాన కొట్టిండు చూసావా 9 నవయుగ భగవంతుడు గనక ఎప్పుడైతే వెళ్ళిపోయిండో నవమాసం నిలవచ్చి గనక భగవంతుడు గనక యొక్క స్వర్ణం చేసే

పెట్టే ప్రాంతంలో స్థిరమైన పర్వతం మల్లికార్జున స్వామిని కనుక మాత్రం సందర్భాలు ఇచ్చిన భగవంతుడు మల్లికార్జున స్వామి కనుక యొక్క భగవంతుడు పుట్టిండు. భగవంతుడు పుట్టిన తర్వాత కనుక భగవంతుని యొక్క వరం తప్పలేక కనుక యొక్క కొల్లాపూరి పట్టం యొక్క రాజ్యం దేశం యొక్క క్రికెట్ దేశం దొరికింది. ఎండి బంగారం దొరికింది. ఈ ఆనాడు కనుక ఆదిరెడ్డి సోదరి కనుక రాజ్యం దేశం యొక్క పరిపాలన చేస్తూ ఉన్నాడు. కూడా కన్నతల్లి నీలమాదేవి కొడుకులు పెంచుకుంటూ యొక్క సాధుకుంటూ ఉండ నీవు. ఆ నీలమాదేవి సంతాన ఫలము, నీలమాదేవి సంతానము. ఆ ఒగ్గు కథ మరి ఖర్చు అంజయ్య ఒగ్గు కథ బృందము మరి మూడో భాగం సమాప్తము. మంగళమ్మ

మంగళం దీపోతుంది, ప్రబ్రహ్మ దీపనాల దీపోతుంది, దీపం మంగళగిన చోటు దాపక్ లక్ష్మి ధనములు చు కాపాడుచుండు మనుషుల పాపంబులు పారుదలకు దీపాతులకోటి. మల్లన్న కథను

నుంచి నీలమ్మ సంతానం వగ్గు కథ విన్నారు. ఇది మూడవ చివరి భాగం. కథకులు శ్రీకచ్చు అంజయ్య బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:30. చిత్రసీమ సినిమా పాటలు.

పసుపు పారాణి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, దాసం గోపాలకృష్ణ రచన, రమేష్ నాయుడు సంగీతం.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: చిత్రసీమలో మరో పాట, దాసరి నారాయణరావు రచన, రమేష్ నాయుడు స్వరకల్పన. పెళ్లి మీకు, అక్షింతలు నాకు చిత్రం నుండి పి సుశీల గానం.

చిత్రసీమలు మరో పాట వినే ముందు ఈనాటి లైఫ్ వర్నింగ్కి సంబంధించిన సమాచారం. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో లైఫ్ వర్నింగ్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు, ఇది ఈనాటి విషయం. పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్ రెడ్డి గారు మా స్టూడియోలో అందుబాటులో ఉంటారు. రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇస్తారు, సలహాలు అందిస్తారు. ఆసక్తి కలిగిన రైతు సోదరులు, ఇప్పుడు మేము చెప్పబోయే 2 ఫోన్ నెంబర్లకు ఈరోజు రాత్రి 7:15 ఫోన్ చేయొచ్చు. అవి 2324-08-52, మరొక నెంబర్ 2324-08-53. కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులకు సంబంధించి రైతుల సందేహాలకు సమాధానాలు ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో. ఫోన్ నెంబర్లు మరోసారి 2324-08-52, 2324-08-53, హైదరాబాద్ ఎస్టీటీ కోడ్ 040. చిత్రసీమలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, దాసరి నారాయణరావు రచన, రమేష్ నాయుడు సంగీతం, చిత్రం పేరు సుజాత.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. వార్త ఈనాటి, రేపటి మా ప్రసారాల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనల్లో వరి పంటలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందు ఏ విధంగా పిచికారీ చేయాలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరాలు తెలియజేస్తారు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో లైఫ్ ఫోన్ని అందిస్తున్నాం. కంది సాగుకు అనువైన పంట రకాలు, మేలైన సాగు పద్ధతులకు సంబంధించిన ఈనాటి అంశంలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు రైతు సోదరుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మా కేంద్రం ఫోన్ నెంబర్లు 2324-08852, 2324-08853, హైదరాబాద్ ఎస్టీడి కోడ్ 0400 జత చేసి ఈరోజు రాత్రి 7:15 మీరు ఫోన్ చేయొచ్చు. ఈరోజు రాత్రి 7:45 ప్రసారమయ్యే వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహముక్త భారత్ ఈ పథక ప్రచారం గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతబాయి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. ఈరోజు రాత్రి 8:15 ఒడిశాలోని పూరిక్షేత్ర జగన్నాథస్వామి రథయాత్రపై ఆకాశవాణి నివేదిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కారణ మా కార్యక్రమాలు. ఇక రేపు 7 జూలై శుక్రవారం రేపటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రభాతంలో 6:10 భావన, పర్యావరణం, చిట్యాల రవీంద్ర గారి ప్రసంగం. 6:15 భక్తిరంజంలో దేవీ నవరత్న మాలికా స్తోత్రం, దేవీ కీర్తనలు వింటారు. 6:30 పొలం పనుల్లో కంజుపింటల పెంపకం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారి సంభాషణ. ఇక 7:00 జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు శ్రీ కె ప్రతాప్. ఉదయతరంగిణిలో రేపు ఉదయం 7:15 సుపథం శీర్షికన సామాన్యుని విజయగాథ. ఇందులో ఇంటీరియర్ డిజైనర్ రంగంలో తనను తాను నిరూపించుకుంటున్న శ్రీ విఎం హరీష్ గారితో కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు. ఇక ఇది మన చట్టం, ఇందులో సైబర్ నేరాలు, ఈ విషయమై ప్రముఖ న్యాయవాది అన

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సీతారామ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ను సందర్శించారు. సైదాబాద్ స్కూల్ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. చట్ట ప్రకారం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కోతలు విధిస్తూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్రావు విమర్శించారు. తెలంగాణ సంస్కృతి ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఆషాఢ గోల్కొండ బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ శ్రీశ్రీశ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తొలి బోనం పట్టువస్త్రాలు సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సంబరాల్లో పోతురాజుల విన్యాసాలు, కళా ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని అన్నారు. మంత్రులు అధికారిక ఉత్సవ పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు ఆలయ కమిటీకి 11 లక్షల రూపాయల ప్రభుత్వ చెక్కును అందజేశారు. ఉత్సవాల నేపథ్యంలో పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు సీతారామ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ను సందర్శించారు. ఈ సందర్భంగా టేక్ పాయింట్ వద్ద గోదావరి నది ఇన్ఫ్లోను, ప్రస్తుత నీటి ప్రవాహ పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టు మ్యాప్ను నిశితంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రికి ఇరిగేషన్ శాఖ అధికారులు ఆయకట్టు స్థిరీకరణ, ప్రాజెక్టులో నీటి లభ్యతకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేశారు. వ్యవసాయ అవసరాల దృష్ట్యా వనరులను గరిష్టంగా ఉపయోగించుకునేలా చూడాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. గాంధీభవన్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ప్రజల నుంచి 100కు పైగా వినతి పత్రాలను స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూ వివాదాలు, విద్యార్థి ఉద్యోగ సమస్యలపై వచ్చిన ఈ అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేదలు, బడుగు వర్గాల సంక్షేమం కోసమే పనిచేస్తోందని, వైఎస్ఆర్ తరహా ప్రజాపాలనను సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్నారని కొనియాడారు. మేడారం మహా

0: జాతర అభివృద్ది పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవ్రావు ఇతర అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో రోడ్ల విస్తరణ, క్యూలైన్ల ఆధునీకరణ, పారిశుద్ధ్య పనులను త్వరితగతిని పూర్తి చేయాలన్నారు. అంతకుముందు మంత్రి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని వన మహోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కంటే ముందే నిర్దేశిత గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వర్చువల్ విధానంలో 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ది చేసిన 75 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభిస్తారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా 25,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. ఐటీ కారిడార్ సేవలందించేందుకు 26 కోట్ల రూపాయల వ్యయంతో విమానాశ్రయ తరహా వసతులతో తీర్చిదిద్దిన హైదరాబాద్ హైటెక్ సిటీ స్టేషన్ కూడా వీటిలో ఉంది. జింద్ సోనిపట్ మధ్య దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ 10 కోచ్ల 3,200 హెచ్పీ రైలు స్వచ్ఛ ఇంధన రవాణాలో ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థిని హోంవర్క్గా వేరే మత గ్రంథాలను చదవాలని, రాయాలని పాఠశాల యాజమాన్యం బలవంతం చేసిందనే ఆరోపణలపై బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ఇలాంటి మతపరమైన బలవంతపు చర్యలకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చిన్న వయసులోనే పిల్లలపై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం వారి మానసిక వికాసంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ, పోలీసు అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను తీవ్రంగా విమర్శించారు. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కోతలు విధిస్తూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 7,180 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యం ఉన్నప్పటికీ బొగ్గు నిర్వహణ లోపం, ప్లాంట్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఉత్పత్తి 44% పడిపోయిందని అన్నారు. ప్రభుత్వ హయాంలో పలు కుంభకోణాలు జరుగుతున్నాయని, సింగరేణి నాణ్యమైన బొగ్గును ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. రైతులకు విద్యుత్తు, సాగునీరు అందించడంలో అన్యాయం చేస్తున్నారని అన్నారు. తక్షణమే 24 గంటల విద్యుత్ సరఫరాను అందించకపోతే రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ మార్కెట్ యార్డులో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: రైతు భరోసా 9 రోజులు 9,000 కోట్లు 10వ తారీఖు లోపల మనం రైతులకు ఇచ్చి రైతు ప్రయోజనం కాపాడే ప్రయత్నం చేస్తున్న సందర్భం, రైతు పండించినటువంటి పంటలను మనం మద్దతును కొనుగోలు చేయడంతో పాటు 48 గంటలను వారి ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి సందర్భం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తున్న సందర్భం మీరు చూశారు.
0: ఎస్సీ ఎస్టీ కేసులను 30 రోజుల్లో పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ సంక్షేమంపై జిల్లా స్థాయి అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆదర్శ సురభి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి హాజరై సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసుల విచారణ, బాధితులకు అందుతున్న నష్టపరిహారం, పునరావాస చర్యలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై రైతులు ధర్నా చేపట్టారు. కాళేశ్వరం పంప్ హౌస్లు సిద్దంగా ఉన్నా నీటి విడుదలలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటలు ఎండిపోతున్నాయని, తక్షణమే నీరు వదలాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యాన పంటల విస్తరణకు అందించే రాయితీని జిల్లాలోని ఆసక్తిగల రైతులు దరఖాస్తు ప్రక్రియ అవసరమైన పత్రాల వివరాల కోసం ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని జనగామ జిల్లా పట్టు పరిశ్రమల శాఖ అధికారి అంబికా సోని ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో

ఉద్యానవన రంగం అభివృద్దికి, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులను సన్నద్దం చేయడానికి ఉద్యానవన పట్టుపరిశ్రమ శాఖ ప్రత్యేక కార్యాచరణను ప్రకటించిందని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఈరోజు నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేకూరేలా పనిచేస్తోందని అన్నారు. మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూత, వడ్డీలేని రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు, వ్యాపారాభివృద్దికి ప్రోత్సాహం అందిస్తూ మహిళలను స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పద్దతులను పాటించడం ద్వారా మాతా శిశు ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కుటుంబ ఆర్థికాభివృద్దికి, సమాజ ప్రగతికి దోహదపడుతుందని నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన టీజీఈ ఏపీసెట్ 2026 రెండవ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. రేపు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతాయి. ఎల్లుండి నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. జులై 18-19 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జులై 22 నాటికి సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది. మొదటి విడతలో భర్తీ కాని 19,325 సీట్లతో కలిపి 27,487 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తొలిబోనం సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సీతారామ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ ను సందర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. आदौ मुख्याः वार्ताः. वैश्विक भूराजनैतिक संघर्षावधौ सुरक्षा आर्थिक संकटं सम्मुखीकरणाय बिम्स्टेक सदस्य राष्ट्रेषु दृढ़ क्षेत्रीय सहयोगस्य भारतेन महती अनिवार्यता प्रख्यापिता. यत्र सीमाः न केवलं सुरक्षिताः अपितु सुसंपर्कयुताः स्युः, तत्र विकासः राष्ट्रीय सुरक्षा च एकेन एव मार्गेण प्रवर्धते इति रक्षामंत्री राजनाथ सिंहः सप्रश्रयम् अवोचत्. नवम कक्षायां तृतीय भाषा नियमस्य प्रवर्धनेन छात्रेषु मानसोद्वेगं विलोक्य पंचम षष्ठ कक्षयोः एव तस्य समावेशाय सर्वोच्च न्यायालयस्य श्लाघनीयो परामर्शः. पुण्यभूमौ पुर्यां सुदृढ़ सुरक्षा वलये वैदिक मंत्रोद्घोषैः सह श्री जगन्नाथ रथयात्रायाः मंगलमयः शुभारंभः. अपि च भारत इंग्लैंड देशयोर्मध्ये द्वितीया एकदिवसीय स्पर्धा अद्य सांप्रतं कार्डिफ नगरे जायमाना वर्तते. अथ वार्ताः विस्तरेण. भारतस्य राष्ट्रिय सुरक्षा परामर्शकः अजित डोभालः वैश्विक भूराजनैतिक संघर्षावधौ सुरक्षा समाह्वानानां सम्मुखीकरणाय दृढ़ क्षेत्रीय सहयोगस्य अनिवार्यतां प्रत्यपादयत्. तेन सबलं प्रोदीरितं यत् बिम्स्टेक सदस्य राष्ट्रैः परस्पर कल्याणाय एकीभूय संकल्पाः करणीयाः. सः अद्य नवदेहल्यां समुपस्थितानां बिम्स्टेक देशानां राष्ट्रीय सुरक्षा प्रमुखाणां पंचमं सम्मेलनं संबोधयनासीत्. श्री डोभालेन स्पष्टीकृतं यत् सम्प्रति समग्रं जगत् विविध संघर्षैः, भूराजनैतिक अनिश्चितताभिः च ग्रसितं वर्तते. तेन वैश्विक आपूर्ति श्रृंखलासु विघ्न निवारणाय, आर्थिक आह्वानानां निराकरणार्थं च बिम्स्टेक सदस्य देशानां मध्ये सहयोगस्य आवश्यकता समुपस्थापिता. भारतस्य रक्षामन्त्री राजनाथ सिंहः सविशेषं प्रख्यापितवान् यत् प्रशासनस्य अयं श्लाघनीयो प्रयासो वर्तते यत् तादृशस्य नूतन भारतस्य निर्माणं भवेत्.

0: విధాతుం సంబద్ధ అధికారిణః సమాదిశత్. శ్రీ వాంగ్చుకః సంప్రతి నవదెహల్యాః జంతర్ మంతర్ ప్రాంగణే అనిశ్చిత కాలం యావత్ అనశనే నిరతో వర్తతే. ముఖ్య న్యాయాధీశస్య డీకే ఉపాధ్యాయస్య అథ న్యాయాధీశస్య తేజస్ కార్య ఇత్యస్య ఖండపీఠాభ్యాం దృఢం వ్యాహృతం యత్ ప్రశాసనీయ చికిత్సకైః శ్రీ వాంగ్చుకస్య స్వాస్థ్య స్థితేః నియమితరూపేణ పరీక్షణం కరణీయం. కేంద్ర ప్రశాసనస్య దెహలీ ప్రశాసనస్య చ పక్షతః ఉపస్థాపితః మహాధివక్తా తుషార మెహతా న్యాయపీఠస్య పురతః న్యవేదయత్ యత్ ప్రత్యేకస్య నాగరికస్య జీవనం దేశాయ బహుమూల్యం వర్తతే. అతః వాంగ్చుకస్య నియమిత చికిత్సకీయ పరీక్షణే ప్రశాసనస్య కాపి విప్రతిపత్తిః నాస్తి, అపితు పూర్ణ సహమతిః అస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః హర్యానా చండీగఢ్ పంజాబ్ స్థలానాం ప్రవాసాయ నిర్గమిష్యతి. అత్రావసరే ప్రధానమంత్రి హర్యానాయాః జింద రేల స్థానకే జింద సోనిపత్ క్షేత్రయోః భారతస్య ప్రథమాయ హైడ్రోజన్ సంచాలిత రేలయానాయ హరిత పతాకాం ప్రదర్శయిత. అనేనైవ సహ శ్రీమోదీ జింద నగరస్థే ఏకలవ్య క్రీడాంగణే సప్తశతాధిక చతుర్దశ సహస్ర కోటి రూప్యకాణాం విభిన్నానాం వికాసాత్మక పరియోజనానాం ఆధారశిలాం స్థాపయిష్యతి. ద్వివారం ఒలింపిక్ పదక విజేత్రీ భారతస్య కీర్తిమయీ క్రీడికా పివి సింధుః అద్య స్వకీయం ఏకం సర్వోత్కృష్టం ప్రదర్శనం విహితవతీ. చీనదేశీయాం క్రీడికాం హాన్ యుయే ఇత్యతాం పరాజిత్య జాపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ ప్రతియోగితాయాః ప్రాగుపాంత్యచరణే ససంభ్రమం ప్రవిష్టా. భారత్ ఇంగ్లాండ్ దేశయోర్మధ్యే ద్వితీయా ఏకదివసీయ స్పర్ధా అద్య సాంప్రతం కార్డిఫ్ నగరే జాయమానా వర్తతే. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:30 దాటి 10 సెకండ్లు. ప్రకటించిన అంశం వెంటనే. ఆకాశవాణి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం.
2: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: లైబ్రరీ సైన్స్ నుండి స్కాలర్లీ కమ్యూనికేషన్ ఛానల్స్ అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని కిరణ్ కుమార్ కొల్తూరి వివరిస్తారు.
4: పరిచయం. విద్యా విషయక పరిశోధన రంగంలో స్కాలర్లీ కమ్యూనికేషన్స్ చర్చా విధానాల కేంద్రంగా రూపొందినది. స్కాలర్స్ విద్యావేత్తలు కొన్ని భావప్రసార మార్గాలను వినియోగించి స్కాలర్లీ కమ్యూనికేషన్ను కొనసాగిస్తున్నారు. వానిలో ముఖ్యమైనది స్కాలర్లీ జర్నల్స్, సదస్సుల కార్యకలాపాలు, పరిశోధన మోనోగ్రాఫ్లు, సిద్ధాంత వ్యాసాలు, పరిశోధన నివేదికలు, వ్యక్తుల స్మరణికలు. ప్రస్తుత కాలంలో అంతర్జాలము, ఇంటర్నెట్ అతి సులభమైన సత్వరమైన సంబంధాన్ని కల్పిస్తుంది. ఇంకా సోషల్ మీడియా అనేవి సమాచార వినిమయానికి ఒక వరం లాంటిది. స్కాలర్లీ కమ్యూనికేషన్ ఛానల్స్, స్కాలర్లీ జర్నల్స్, కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్, రీసెర్చ్ మోనోగ్రాఫ్, రీసెర్చ్ రిపోర్ట్స్, వర్కింగ్ పేపర్స్, పరిశోధన గ్రంథాలు, సిద్ధాంతాలు, పేటెంట్స్, ప్రమాణాలు. స్కాలర్లీ విషయాన్ని ప్రచురించటానికై ఉన్న నేటి ప్రచురణ ఛానల్స్లో భాగంగా ప్రీప్రింట్స్ ఆర్కైవ్స్, పోస్ట్ ప్రింట్స్ ఆర్కైవ్స్, బ్లాగులు, చర్చా ఫోరంలు, వృత్తి సంబంధిత స్కాలర్లీ కేంద్రాలు. స్కాలర్లీ జర్నల్స్ పరిశోధకులకు స్కాలర్లీ కమ్యూనికేషన్ను అందించే పలు ఛానల్స్ అందుబాటులో ఉన్నాయి. స్కాలర్లీ పీరియాడికల్స్ అనేవి బాగా ప్రసిద్ధి పొందిన స్కాలర్లీ కమ్యూనికేషన్ ఛానల్. ఈ పీరియాడికల్స్ను ప్రచురించే ఛానల్స్కు శాస్త్రజ్ఞుల పరిశోధకుల సమూహంలో ఎంతో గౌరవం ఉంది. దీనికి కారణం ఉన్నత స్థాయి విద్యా విషయక ప్రభావాన్ని, ప్రమాణాలను, గుణాత్మకమైన విశ్వాసాన్ని అందుబాటును వ్యాప్తి చేసే సామర్థ్యాన్ని ఈ పీరియాడికల్స్ కలిగి ఉండటమే. కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్, ఆయా కాన్ఫరెన్సులలో సమర్పించిన పరిశోధనా పత్రాలను గూర్చిన ఫీడ్బ్యాక్లను పొందే విధంగా నిపుణుల సమూహంలో పరస్పర భావ వినిమయం జరిగే వీలు కలిగించే చక్కనైన కేంద్రంగా కాన్ఫరెన్స్ పేపర్స్ ప్రచురించబడవచ్చు. ఇటీవలి కాలంలో చాలా కాన్ఫరెన్సులలో సమర్పిత పత్రాలను

ఆన్లైన్ ప్రొసీడింగ్లతో సహా ప్రచురణ చేయటం సాధారణమైంది. వీటిని వ్యాపార ప్రచురణకర్తల విజ్ఞాన ప్రవేశ ద్వారాల నాలెడ్జ్ గేట్వేస్తో అందుబాటులోకి తీసుకోవచ్చు. ఇంతేకాకుండా ఆయా కాన్ఫరెన్స్లలో సమర్పించబడిన కొన్ని విశిష్టమైన పత్రాలను ప్రత్యేక సంచికల రూపంలో సమావేశకర్తలు ప్రచురిస్తున్నారు. వారు ఈ విషయంలో అకాడమిక్ జర్నల్స్ సహకారం తీసుకుంటున్నారు. రీసెర్చ్ మోనోగ్రాఫ్స్. రీసెర్చ్ ప్రాజెక్టుకై రీసెర్చ్ మోనోగ్రాఫ్ను ప్రభావవంతమైన ప్రచురణ ఛానల్గా సామాజిక శాస్త్ర మానవీయ శాస్త్ర విభాగాల వారు గుర్తిస్తున్నారు. పరిశోధకుల సమూహంలో ఇలాంటి పుస్తకాలను దీర్ఘకాలిక ప్రయోజనం గల ప్రభావశీలమైన ప్రచురణలుగా భావిస్తున్నారు. పరిశోధన ఫలితాలను ప్రచురించేందుకు కూడా రీసెర్చ్ మోనోగ్రాఫ్ ఒక చక్కని మార్గంగా రూపొందుతున్నది. కొన్ని పుస్తకాలలో విభిన్న రచయితలు కావలసిన పరిశోధన వ్యాసాలను భాగాలను సంకలనం చేస్తున్నారు. ఇందులోని ప్రతి భాగం ఏదో ఒక పరిశోధనలోని ప్రధాన అంశాన్ని వివరించే పత్రంగా ఉంటుంది. రీసెర్చ్ రిపోర్ట్స్. రీసెర్చ్ రిపోర్ట్లు, ప్రాజెక్ట్ రిపోర్ట్లు సాంప్రదాయకమైన పరిశోధన సమాచారాన్ని పద్ధతిలోనివి. ఇవి పరిశోధన ఫలితాలను, పరిశోధన విధానాలను, పరిశోధనకు ద్రవ్య సహాయ అందించిన ఏజెన్సీలను ఇతర పరిశోధకులకు అందించి వ్యాప్తికి గ్రంథంగా రూపొందించడానికి ఉపయోగపడతాయి. కొన్ని దేశాల్లో ప్రజాదరణ సహాయం కలిగిన ప్రాజెక్టు రిపోర్టులను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆన్లైన్లో ఓపెన్ యాక్సెస్లో ఉంటాయి. వర్కింగ్ పేపర్స్. ఇవి ఒక విధమైన స్కాలర్లీ పేపర్లు. కొనసాగుతున్న పరిశోధనలోని కొన్ని అంశాలను ఇవి తెలియజేస్తాయి. పరిశోధన జరిగే సమయాల్లో ఈ పేపర్స్ మీద వచ్చే సమీక్షలు, అభిప్రాయ ప్రకటనలు పరిశోధకులకు నిర్మాణాత్మకమైన సహాయాన్ని అందిస్తాయి. తద్వారా వారు తమ పరిశోధన ప్రణాళికలో విషయ విశ్లేషణలో మార్పులు చేసుకోగలుగుతారు. పరిశోధన గ్రంథాలు, సిద్ధాంతాలు. ఇవి కూడా విద్యా విషయక పరిశోధన ఫలితాల ప్రచారానికి సంబంధించిన సాంప్రదాయకమైన పద్ధతి లేని అంశాలు. విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంబంధ ఉన్నత సంస్థల్లో విద్యార్థులుగా ఉన్న డాక్టరేట్ లేదా పీజీ స్థాయిలోని వారి పరిశోధనలు, పరిశోధన ఫలితాలు ఇవి కలిగి ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లో ప్రజాదరణ సహాయంతో సమర్పించిన పరిశోధన వ్యాసాలను సంస్థాగతమైన లేదా జాతీయ రిపాజిటరీల ద్వారా ఎలక్ట్రానిక్ థీసిస్ అండ్ డిసర్టేషన్ల రూపంలో అందుబాటులో పెడుతుంటారు. మన దేశంలో ఇన్ఫ్లిప్నెట్ కేంద్రం శోధ్గంగా 1 ప్రాజెక్టుగా ఇలాంటిదే. పేటెంట్స్ ప్రమాణాలు. శాస్త్ర సంబంధమైన ప్రాజెక్టులు లేదా శాస్త్రీయ పరిశోధనల నుండి రూపుదిద్దుకున్న మేధా సంపద రక్షణ హక్కులకు వాహికలే పేటెంట్స్. ఒక నూతన ఉత్పత్తి లేదా విధానము లేదా నైపుణ్యం కలిగిన శాస్త్ర పరిశోధన రచనకు ప్రజా జీవితాన్ని మెరుగుపరిచే నిర్దిష్టమైన అనువర్తనాలు కలిగి ఉన్న కారణంగా పేటెంట్ హక్కులను ఇస్తారు. ఆయా పరిశోధకులు తమ పరిశోధనలను స్వీయ మేధా సంపత్తిగా పేటెంట్ హక్కును ఇచ్చే అధికార వర్గాలలో రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఈ హక్కులు సంక్రమిస్తాయి. అయితే ఈ హక్కు పొందడానికి కొన్ని చట్టబద్ధమైన విధానాలను పాటించవలసి ఉంటుంది. స్కాలర్లీ కమ్యూనికేషన్లోని ఈ ఛానల్స్ అన్నీ కూడా ప్రాథమిక వనరులు లేదా మౌలిక వనరులు లేదా ప్రాథమిక సాహిత్యం పేర ప్రసిద్ధమైనవి. ప్రాథమిక వనరులన్నీ ప్రపంచ లేదా జాతీయ స్థాయిలలోని ఇండెక్సింగ్ అబ్స్ట్రాక్టింగ్ డేటాబేస్లలో సూచించబడి ఉంటాయి. వీటినే చైతన్యపరిచే అలర్టింగ్ సర్వీసెస్ సేవలు అంటారు. సైన్స్ సైటేషన్ ఇండెక్స్ అనే దానిని థామ్సన్ రూటర్స్ రూపొందించారు. ఇది ద్వితీయ స్థాయి సమాచార వనరులకు ఉదాహరణ. స్కాలర్లీ జర్నల్స్ లేదా భావప్రసారము. విద్యా విషయక జర్నల్స్ విధులు. శాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు తమ పరిశోధన విషయాలను విద్యా విషయక జర్నల్స్లో ప్రచురించాలనుకుంటారు. ఈ పరిశోధనల ఫలితాలు ప్రాథమిక సమాచారాన్ని ఏర్పరుస్తాయి. ఆ కారణంగా ఈ పరిశోధనల విషయాన్ని ప్రచురించే జర్నల్స్ను ప్రాథమిక వనరులు అంటారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పరిశోధనలపై శ్రద్ధ పెరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజల పెట్టుబడులతో నడిచే పరిశోధన సంస్థలు నెలకొల్పబడినాయి. పరిశోధనలపై ఇంత శ్రద్ధ పెరిగినందున విద్యాధికులు, పరిశోధకుల నుండి పెద్ద ఎత్తున సాహిత్య సృష్టి జరిగింది. ఈ పరిశోధన ఫలితాలను వ్యాప్తి చేసేందుకు స్కాలర్లీ జర్నల్స్ అవసరం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రజ్ఞుల సమూహానికి ఇలా పరస్పర భావ వినిమయం ఆవశ్యకమైనందున ఎన్నో విద్యా విషయక జర్నల్స్ ప్రచురణకై విద్యాధిక సమూహాలు,
పరిశోధక సంస్థ

సంస్థలు, విశ్వవిద్యాలయాలు, సాహిత్య అకాడమీలు పూనుకున్నాయి. 20వ శతాబ్దంలో చాలామంది ప్రచురణకర్తలు అకాడమిక్ జర్నల్స్ను ప్రచురించటానికి విద్యాధిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ముందుకు వచ్చాయి. వాటి ఆసక్తి వెనుక లాభాపేక్ష ఉంది. ఎల్స్వేర్, స్ప్రింగర్, వైలీ వంటి ప్రచురణ సంస్థలకు విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల్లో వెలువడే జర్నల్ ఆర్డినల్స్ను సంబంధించి పెద్ద మార్కెట్ షేర్లు ఉన్నాయి.

సాంకేతిక వైద్య రంగాల్లో వెలువడే జర్నల్ ఆర్డినల్స్కు సంబంధించి పెద్ద మార్కెట్ షేర్లు ఉన్నాయి. అకాడెమిక్ జర్నల్స్కు వెబ్ ఆఫ్ సైన్స్ స్కోపస్ వంటి ప్రసిద్ధ డేటాబేస్ సైటేషన్స్లోనూ ఆయా ప్రత్యేక విషయాల్లో సూచికలు ఏర్పడినాయి. వీనితో పాటు అబ్స్ట్రాక్టింగ్ సేవలు లభ్యమైనాయి. వీటి వలన ఆ జర్నల్స్ దార్శనీయత ఉపయోగం అధికమైంది. అకాడమిక్ జర్నల్స్ అర్హతలు. అకాడమిక్ జర్నల్కు ISSN నెంబర్ ఉండాలి. అకాడమిక్ జర్నల్కు పీర్ రివ్యూ వ్యవస్థ కలిగి ఉండాలి. అకాడమిక్ జర్నల్లోని అంశాలు అంతర్జాతీయ పాఠకులు చదివేందుకు వీలుగా సంబంధాన్ని కలిగినవిగా ఉండాలి. అకాడమిక్ జర్నల్ ప్రచురణ నిబంధనలను పాటించాలి. ప్రచురణ సంబంధ తప్పుడు విధానాలు ఉండకూడదు. అకాడమిక్ జర్నల్లో ప్రచురించబడినటువంటి పరిశోధకుని స్వీయ పరిశోధన వ్యాసాన్ని ఆర్టికల్ పరిశోధన వ్యాసం అంటారు. ఆ వ్యాసకర్తయే ఆ రచనకు పూర్తి బాధ్యత వహించి రచనా సమర్పణ చేసి ప్రచురణకు సిద్ధం చేస్తాడు. ఒకే వ్యక్తి అయినా రచన చేయవచ్చు, లేదా ఆ పరిశోధనను అధ్యయనం చేసే ఇతర సహరచయితల తోడ్పాటునైనా కలిగి ఉండవచ్చు. పీర్ రివ్యూ ప్రక్రియ. పీర్ రివ్యూ ప్రాసెస్ సమాన స్థాయి గల వారి సమీక్షా విధానము అనేది స్కాలర్లీ కమ్యూనికేషన్లో చాలా ముఖ్యమైనది. ఏదైనా జర్నల్కు ప్రచురణకై సమర్పించిన పరిశోధనా వ్యాసం దాని ప్రచురణకు ముందు పీర్ రివ్యూ అనే ఒక క్షుణ్ణమైన పరిశీలనకు గురి అవుతుంది. ఆయా విష నిపుణుల పరిశీలనకు సమర్పిత పరిశోధన వ్యాసాన్ని పంపి అభిప్రాయం తెలుసుకోవటం వలన ఆ వ్యాసం ప్రచురించదగినదా, నిరాకరించదగినదా అనే అంశాన్ని సంపాదకులు లేదా ప్రచురణకర్తలు నిర్ణయించుకోగలుగుతారు. పీర్ రివ్యూ ప్రాసెస్ లక్ష్యాలు. పీర్ రివ్యూ ఏమి నిర్ధారిస్తుంది అంటే, సమర్పించిన పత్రం ఆ రచయిత సొంత రచన అయినది కాదా అనే అంశాన్ని ఆ పత్రం ఇంతకు పూర్వం ఏదైనా జర్నల్లో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ప్రచురించబడినదా లేదా అనే అంశాన్ని, ఆ పత్రం అన్ని రచనా నిబంధనలకు లోబడి ఉన్నదన్న విషయాన్ని, ఆ పత్రం జర్నల్ లక్ష్యాలకు పరిధికి అధ్యయనాంశానికి తగినదనే అంశాన్ని, ఆ పత్రంలోని నిజమైన పరిశోధనాంశాలని, సమర్పించిన సమీక్షా వ్యాసం విమర్శనాత్మకంగా ఆ శీర్షికకు సంబంధించిన సాహిత్య వనరులను సంబంధించిన మూల్యాంకనం చేసేదిగా ఉందని, ఆ పత్రం పరిశోధనా పద్ధతుల దృష్ట్యా సాంకేతికంగాను తగిన విధంగా ఉందని, ఆ రంగంలో మౌలిక విజ్ఞానాన్ని పరిపుష్టం చేస్తుందని అంటారు. పీర్ రివ్యూ వలన ప్రయోజనాలు. ఉన్నత విలువలు గల విద్యా నైపుణ్యాలు పరిశోధనలను ముందుకు తీసుకెళ్లటం, గుణాత్మకమైన సమగ్రమైన విధంగా ప్రమాణాలను వర్తింపచేయుట, ఒక నిర్దిష్ట దృక్కోణంలో ఆయా ప్రత్యేక విషయాల్లో సమర్పిత పత్రాలను జాగ్రత్తగా మూల్యాంకనం చేయటం లేదా అంచనా వేయటం, క్షేత్రస్థాయిలోని విద్యా నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు తాజాగా చేయటం, సంబంధిత పరిశోధనలో ఆ పత్రం మూలాలు ఉన్నాయని పోల్చి చెప్పటం, డేటా గణాంకాలు మున్నగునవి సరైనవేనని మూల్యాంకనం చేయటం, పరిశోధిత అంశాల ఖచ్చితత్వాన్ని సరిచూడటం, నైతిక అంశాలను విరోధాలను సందిగ్ధాంశాలను ఎత్తిచూపటం, పత్ర రచయితను నిర్మాణాత్మకంగా విమర్శించటం, పత్ర రచనకు మెరుగులు దిద్దుకునేలా చేయటం, సరైన కారణాలు చూపిస్తూ ఆ రచనను ప్రచురింపవలసిందిగానో నిరాకరించవలసిందిగానో సంపాదకునికి సలహాలనివ్వటం, ఆ వ్యాసంలో చర్చించిన విషయం పరిపూర్ణంగా ఉన్నదా, సంబంధించిన అంశం కోసం అనే విషయాన్ని పరీక్షించటం, ఆచరణయోగ్యంగా ప్రచారానికి అనువుగా ఉన్నదా అని పరీక్షించటం, దాని సామర్థ్య ప్రభావాన్ని అంచనా వేయటం, అనుకరణను త్రోసిపుచ్చటం. పీర్ రివ్యూ వలన లాభాలు. రచయితకు ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారి నుండి విపులమైన నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు అందుతాయి. దీని ద్వారా రచయిత తన పొరపాట్లను, తాను గమనించని విషయాలను గ్రహింపగలుగుతాడు. జర్నల్ను అధ్యయనం చేసేవారికి సమీక్ష చేసిన వ్యాసం బాగా ఉపయోగపడుతుంది. ఒక పరిశోధనా అంశం, రంగం లేదా అంశం గురించి రచయితలు, సమీక్షకులు, సంపాదకుల మధ్య చక్కని చర్చలకు ఇది తావు ఇస్తుంది. పాఠకులకు తాము చదివే వ్యాసం ఆయా రంగాల్లో నిపుణులైన వారు నిగ్గు తేల్చినదని భావిస్తారు. తమకు సమర్పించిన పత్రం తమ జర్నల్ పరిధికి విషయానికి లోబడి ఉందా అనే అంశాన్ని సంబంధిత సంపాదకునికి గాని, సంపాదక మండలి సభ్యుడికి గాని నిశితంగా పరిశీలిస్తాడు. తమ పరిధికి అది లోబడి లేదని భావించిన పక్షంలో ఆ దశలోనే ఆ పత్రాన్ని నిరాకరిస్తారు. ముగింపు. పరిశోధకులు, విద్యావేత్తలు కొన్ని కమ్యూనికేషన్స్ ఛానల్స్ని ఉపయోగించి స్కాలర్లీ కమ్యూనికేషన్స్ను నిర్వహిస్తారు. వీటిలో చాలా ముఖ్యమైనవి స్కాలర్లీ జర్నల్స్,
కాన్ఫరెన్స్.

0: తీర్మానాలు, రీసెర్చ్ మోనోగ్రాఫ్లు, సిద్ధాంత వ్యాసాలు, పరిశోధన నివేదికలు, వ్యక్తిగత స్మరణికలు. ఇంటర్నెట్ ద్వారా సులభంగా కనెక్షన్లు పొందే సౌకర్యం నేడు ఉన్నది. కమ్యూనికేషన్స్కు సోషల్ మీడియా ఒక వరం లాంటిది. స్కాలర్లీ కమ్యూనికేషన్స్లోని పలు రకాల ఛానల్స్ను గురించి విద్యార్థులు తెలుసుకున్నారు. అకాడమిక్ జర్నల్స్ యొక్క విధులను, పీర్ రివ్యూ విధానాన్ని, పీర్ రివ్యూ లక్ష్యాలు, ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు.
1: ఇంతవరకు మీరు స్కాలర్లీ కమ్యూనికేషన్ ఛానల్స్ అనే పాఠం లైబ్రరీ సైన్స్ నుండి కిరణ్ కుమార్ కొల్తూరి వివరించారు.

0: జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక చలనచిత్ర గీతం.

మణిశర్మ స్వరకల్పంలో కాసర్ల శ్యామ్ రచన, ఇస్మార్ట్ శంకర్ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్, మోహన భోగరా పాడిన పాట ఇది.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 ప్రకటించిన అంశం వెంటనే. ఆకాశవాణి వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు. ఈరోజు వరి పంటలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందు పిచికారీకి సంబంధించిన వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందులు పిచికారీ ఏ విధంగా చేసుకోవాలి, ఉదాహరణకి వరి పంటలో ఏ విధంగా ఈ నియంత్రణ పిచికారీ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. భారతదేశంలో పండించే పంటలలో వరి మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట 2.3 మిలియన్ హెక్టార్లలో విస్తీర్ణం సాగు చేయబడుతుంది. దురదృష్టవశాత్తు వరి పంటను వివిధ రకాల చీడపీడలు ఆశించడం వలన చాలా ఆర్థిక నష్టానికి గురవుతుంది. ఈ నష్టాన్ని అరికట్టడానికి వ్యవసాయ రంగం వినూత్న పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ప్రస్తుత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. నూతన టెక్నాలజీ సహాయంతో సాగు పద్ధతులు సులభతరమై ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు ముఖ్యంగా పురుగు మందులు, గడ్డి మందులు పిచికారీ చేయడం, ఎరువులు, విత్తనాలు చల్లడం, పంట చేలల్లో ఫోటోలు తీసి చీడ పీడల్ని గుర్తించి సరైన సమయంలో పిచికారీ చేయడం వంటి పనులు చేస్తున్నాయి. వ్యవసాయ కూలీల కొరత, నీటి కొరత రోజురోజుకి పెరుగుతుంది. బరువైన పంపుతో వరి లాంటి పంట పొలాల్లో దిగి పిచికారీ చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ సమయం పడుతుంది. డ్రోన్ల ద్వారా పురుగు మందులు, ఎరువులను ఉపయోగించడం, నేల సామర్థ్యాన్ని పరీక్షించడం, సమర్థవంతమైన నీటి నిర్వహణ చేయడం వలన పెట్టుబడులను సులభంగా తగ్గించవచ్చు. అలాగే పంట నాణ్యత, దిగుబడి పెరిగి రైతుకు లాభాలు చేకూరుతున్నాయి. అయితే ప్రస్తుతం డ్రోన్ల రసాయన మందులు పిచికారీ చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు. రసాయన మందులు ఎక్కువగా వాడటం వల్ల చీడపీడలకు మందులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే పండ్లు, కూరగాయలు, ఇతర పదార్థాలలో రసాయన అవశేషాలు ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నందున సేంద్రీయ వ్యవసాయానికి ఎక్కువ ఆదరణ పెరుగుతుంది. అందువలన జీవ నియంత్రణ మందుల వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేయడానికి కావలసిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరము ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2022-2023 సంవత్సరంలో పరిశోధన చేపట్టి డ్రోన్లతో జీవ నియంత్రణ మందులు పిచికారీ చేసేటప్పుడు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించడం జరిగింది. ఈ పరిశోధనలో వరిలో

0: ముఖ్యంగా ఉపయోగించే జీవనియంత్రణ మందులైన బవేరియా బాసియానా, లెకానీ సిలియం లెకానీ, బాసిల్లస్ తురింజియన్నిస్, కుట్సాకి, సుడోమోనస్ ఫ్లోరోసెన్స్లను డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడానికి ఉపయోగించారు. జీవనియంత్రణ మందును ఏ విధంగా వాడాలంటే ఈ విధంగా మోతాదులో డ్రోన్ల ద్వారా ఉపయోగించి చల్లుకోవాలా, పిచికారీ చేయాలని చెప్పేసి వివరించారు. బవేరియా బాసియాన్ అయితే 68.03 గ్రాములు లీటర్ నీటికి కలుపుకోవాలి. లెకానీ సిలియం లెకానీ 68.03 గ్రాములు లీటర్ నీటికి, బాసిల్లస్ తురింజియన్నిఫర్ క్రుడాక్స్కి 27.21 గ్రాములు లీటర్ నీటికి, సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 68.03 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని వరిలో డ్రోన్ ద్వారా జీవనియంత్రణ మందులను పిచికారీ చేసుకోవలసిందిగా సిఫార్సు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరిలో డ్రోన్ ద్వారా జీవనియంత్రణ మందులను పిచికారీ చేయడానికి పాటించవలసిన నిర్దిష్ట ప్రమాణాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ డ్రోన్లో ఉపయోగించే నాసిక నాజిల్ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ వాడడం వలన మొక్క యొక్క అన్ని భాగాలకు మందు సరఫరా అవుతుంది. అలాగే డ్రోన్ ఎగిరే వేగము 3.6 మీటర్లు సెకండ్కి ఉండాలి. డ్రోన్ ఎగిరే ఎత్తు 2.5 మీటర్లు ఎత్తులో ఉండాలి. జీవనియంత్రణ మందులు సిఫారసు చేయబడిన మోతాదులో మాత్రమే వాడాలి. కానీ డ్రోన్తో పిచికారీ చేసేటప్పుడు నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. సాధారణ పంపుతో పిచికారీ చేయడానికి 1 హెక్టార్కు 500 లీటర్ల నీరు అవసరమైతే డ్రోనుకి కేవలం 36.75 లీటర్లు నీరు మాత్రమే అవసరమవుతుంది. డ్రోనుతో పిచికారీ చేయడానికి గాలి వేగం ఉన్నప్పుడు ముఖ్యం. గాలి వేగం 5 నుండి 10 కిలోమీటర్ల వరకు పిచికారీ చేయవచ్చు. అంతకన్నా ఎక్కువ గాలి వేగం ఉంటే డ్రోనుతో పిచికారీ చేయకూడదు. డ్రోనుతో పిచికారీ చేయడానికి 6 గంటల నుండి 9 గంటల వరకు, 3 గంటల నుండి 6 గంటల వరకు అనుకూలంగా ఉంటుంది. పిచికారీ చేసిన తర్వాత కనీసం 6 నుండి 12 గంటల పాటు వర్షం పడకుండా ఉండేలాగా ప్రణాళిక చేసుకోవాలి, జాగ్రత్త పాటించాలి. హైటెన్షన్ ఎలక్ట్రిక్ లైన్లు, సెల్ ఫోన్ టవర్ల దగ్గర డ్రోన్లను వాడకూడదు. పొడి జీవ నియంత్రణ మందులు వాడిన తర్వాత నాజిల్స్ని జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి.
1: వరి పంటలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందు ఏ విధంగా పిచికారీ చేయాలో, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో మీరింతవరకు విన్నారు. రేపటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో టర్కీ కోళ్ల పెంపకం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ పురుషోత్తం గారు తెలియజేసే వివరాలు వింటారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో లైఫ్ అని అందిస్తున్నాం. కంది సాగుకు అనువైన రకాలు, మేలైన సాగు పద్ధతులకు సంబంధించి ఈనాటి కార్యక్రమంలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు రైతు సోదరుల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మా కేంద్రం ఫోన్ నెంబర్లు 2 023 24 08 52 08 53. ఈ 2 నెంబర్లకు మీరు 0400 హైదరాబాద్ ఎస్టేట్ కోడ్ జత చేసి ఈరోజు రాత్రి 7:15కు ఇల్లు వాకిలి

ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహం ముక్త భారత్ పథక ప్రచారం గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతబాయి గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. ఈరోజు రాత్రి 8:15 ఒడిశాలోని పురిక్షేత్ర జగన్నాథ స్వామి రథయాత్రపై ఆకాశవాణి అందించే నివేదిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా పర్యటనలో భాగంగా జింద్ సోనిపత్ల మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. రూపకల్పన ఇంజనీరింగ్ అనుసంధానం చేయబడిన ఈ రైలు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేశారు. ఇది అధునాతన రైల్వే ఇంజనీరింగ్ రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ చేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడింది ఈ రైలు ప్రస్తుతానికి గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 10 కోచ్ల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ భారతదేశపు హైడ్రోజన్ రైలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయబడిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రైలులో హైడ్రోజన్ లీకేజీలు, వేడిమంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులతో సరికొత్త రికార్డును నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్రవేత్తలు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కింద సుమారు 1657 శాస్త్రవేత్తల బృందాలు దేశవ్యాప్తంగా 728 జిల్లాల్లో పర్యటించాయని, ముఖ్యంగా ఎలినినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది రైతులతో మమేకమై వారికి అవసరమైన సలహాలు అందించాయని తెలిపారు. మిషన్ ICAR 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పోటీల్లో భాగంగా యువ శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ AI, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేస్తారని పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో ఉడాన్ పథకం తదుపరి దశ ద్వారా 120 కొత్త ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంపొందించడం, అలాగే 4 కోట్ల మంది ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వర్క్షాప్ను ఉద్దేశించి నాయుడు మాట్లాడుతూ, సవరించిన ఈ పథకం కింద వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అర్హతను విస్తరించినట్లు, విమానయాన సంస్థలకిచ్చే మద్దతును 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచినట్లు, అలాగే

ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలకు నిర్వహణ సంరక్షణ మద్దతును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ కోసం ప్రభుత్వం గతంలోనే 29,000 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించిందని, రాబోయే దశాబ్దంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కేరళలోని ప్రసిద్ద శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఈ సాయంత్రం తెరుచుకున్నాయి. ఆలయం తెరిచిన మొదటి రోజు నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరిచి సంప్రదాయ దీపారాధన చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారితో కలిపి పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. కర్కిడక మాసం మొదటి రోజైన రేపు ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక అనుష్ఠానాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయి. ఈ పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగి ఈ నెల 21 తేదీ వరకు జరుగుతాయి. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే బలోపేతం చేయడం కొరకు భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఈరోజు జైపూర్లో విదేశీ సంపర్క కార్యక్రమాన్ని నిర్వహించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులతో సంబంధాలను పెంపొందించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, సురక్షితమైన నైతిక వలసలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పవిత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా సాగుతోంది. పవిత్రమైన పహాండి, బిజే, చేరా, పహాండ్రా ఆచారాలు పూర్తయిన తర్వాత ఈ మధ్యాహ్నం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల 3 భారీ రథాలను లాగే కార్యక్రమం ప్రారంభమైంది. శంఖనాదాలు, వేద మంత్రోచ్చరణలు, జై జగన్నాథ్ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు ఈ భారీ రథాలను బడాదండ మార్గం గుండా శ్రీ గుండీచా ఆలయం వైపు లాగుతున్నారు. ఈ ప్రపంచ ప్రసిద్ధి ఉత్సవం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా సాగేందుకు వీలుగా విస్తృత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అత్యవసర సహాయక చర్యల ఏర్పాట్లను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాగా గ్రాండ్ రోడ్ మార్గంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల రథాలను లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సేవల సిబ్బంది, వైద్య సిబ్బంది వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉక్రెయిన్ పార్లమెంట్ ఈరోజు సెర్హీ కొరెట్స్కీని ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇంధన రంగంలో కొరెట్స్కీకి ఉన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ ఆయన పేరును ప్రతిపాదించారు. కొరెట్స్కీ May 2025 నుంచి ఉక్రెయిన్ జాతీయ చమురు గ్యాస్ సంస్థ నాప్టోగాజ్ సీఈఓగా సేవలందిస్తున్నారు. కేవలం 6 నెలల పదవీకాలం తర్వాత రక్షణ మంత్రి మైఖెలో ఫెడరోవ్ను పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు పార్లమెంటు వెలుపల గుమిగుడిన తరుణంలో ఈ నియామకం జరిగింది. ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న కాలంలో ఈ నిర్ణయం సైనిక సంస్కరణలకు ఆటంకం కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. పురుషుల వన్డే క్రికెట్లో భాగంగా కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతోంది. అనారోగ్యం కారణంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరం కాగా అతని స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చారు. మంగళవారం బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో ముందంజలో ఉంది. రానున్న 7 రోజుల్లో తూర్పు ఈశాన్య భారత్, తూర్పు ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఒడిశాలో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా రేపటి వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి

0: పుదుచ్చేరి కరైకల్ ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. భారతదేశం సామాజిక భద్రత పరిధిలో సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ 100 కోట్ల మార్కును దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సామాజిక భద్రత కల్పన అద్భుతంగా విస్తరించిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2015 సంవత్సరంలో కేవలం 19% ఉన్న సామాజిక భద్రత పరిధి 2026 నాటికి ఏకంగా 68.4% పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది పౌరులకు సామాజిక భద్రత చట్టం కింద రక్షణ లభించిందని, ఇది మోదీ ప్రభుత్వ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఆర్థిక భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, ఆహార సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశ సామాజిక భద్రత వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. ముఖ్యాంశాలు. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులు, సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథ్ రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 23680555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.
4: ఈనాటి లైఫ్ ఆన్ ఇన్ అంశాన్ని మా రైతు సోదరులకు గుర్తు చేస్తున్నాం. కంది సాగుకు అనువైన రకాలు, మేలైన సాగు పద్ధతులు, ఈ విషయమై పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్ రెడ్డి గారు రైతు సోదరుల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి మా కేంద్రం ఫోన్ నెంబర్లు 2324 0852, మరొకటి 2324 0853. హైదరాబాద్ ఎస్టీటీ కోడ్ 0400 జత చేసి ఈ రెండు నెంబర్లకు మీరు ఇప్పుడు ఫోన్ చేయొచ్చు. శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్ రెడ్డి గారు మీకోసం మా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు, వారిని పలకరిద్దాం.
5: రైతు సోదరులకు స్వాగతం. ఇప్పుడే మీరు విన్నారు కదా ఈరోజు అంశం గురించి, ప్రత్యేకంగా ఆహ్వానించిన అతిథి గురించి వివరాలు మా వ్యాఖ్యాత సతీష్ గారు అందించారు. మరి కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో, మన దేశంలో చక్కటి ఆహార ధాన్యాలు పండించాలంటే ఆహార

0: ధాన్యాలు కూడా ఈ మొక్కజొన్న జొన్న ఇటువంటి పిండి పదార్థాలు పంటలు వరి అవి ఎక్కువగా పండిస్తున్నారు. తర్వాత ఈ పల్సెస్ అంటాం, ఈ పల్సెస్ అంటే ముఖ్యంగా పప్పు దినుసులు, ఈ పంటలు కూడా పండిస్తున్నారు. కానీ అనుకున్నంత ఎక్కువగా విస్తీర్ణం చేయలేకపోవడం, మనం అనుకున్నంత మన పౌరులకు అందజేయలేకపోవడం కూడా జరుగుతుంది. కమర్షియల్గా ఎక్కువగా అత్యధికంగా ఈ వరి వండిస్తున్నారు. అయితే సమతుల ఆహారం మనం పొందాలంటే, సమతుల ఆహారం మనం తీసుకోవాలంటే మాంసకృతులు, తర్వాత పిండి పదార్థాలు, తర్వాత విటమిన్స్ మినరల్స్ ఆకుకూరలు ఇటువంటివి ఉంటాయి. మరి ప్రత్యేకంగా ఈ పిండి పదార్థాల తర్వాత మాంసకృతులు మన ఆరోగ్యానికి ఎంత అవసరం. ఇటువంటి సందర్భంలో ఈరోజు కంది పంట సాగు గురించి, కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతుల గురించి వివరించడానికి డాక్టర్ జీశ్వరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం, ఇక ప్రారంభిద్దాం. నమస్కారం అండి ఈశ్వరెడ్డి గారు.
1: నమస్కారం సార్.
0: ఈశ్వరెడ్డి గారు, ఈ కంది పంట సాగుకు అనువైన రకాలు మన తెలంగాణ ప్రాంతానికి, మేలైన పద్ధతుల గురించి ఈరోజు మీరు తెలియజేస్తున్నారు. అయితే ఈ మేలైన పద్ధతులు ముందుగా తెలియజేయండి, అంటే మేలైన పద్ధతుల ఆవశ్యకత ప్రస్తుతం ఎటువంటిది, ఎందుకంటే ఎల్నినో ప్రభావం వల్ల మనకు వర్షపాతం చక్కగా నమోదు కావడం జరగట్లేదు కనుక, ఇటువంటి సందర్భంలో ఈ మేలైన పద్ధతి గురించి ఒకసారి దాని యొక్క ఆవశ్యకత గురించి తెలియచేయండి.
1: రైతు సోదరులకు అందరికీ నమస్కారము. అయితే ఈరోజు మనం గమనించినట్లయితే కంది సాగులో రకాలు మరియు మేలైన సాగు పద్ధతులు మనం చూసుకున్నట్లయితే ఎల్నినో ప్రభావం ఈ సంవత్సరం కొంత ఉండడం వల్ల మనకి రావాల్సినటువంటి వర్షపాతం కంటే తక్కువగా నమోదవడం వల్ల కొంత రైతు సోదరులు ఇంకా విత్తుకోలేదు. అయితే ఇంకా విత్తుకోనటువంటి అవకాశం లేనటువంటి రైతులు ఇంకా మనకి ఆగస్టు మొదటి వారం వరకు, ఆగస్టు 15 వరకు కూడా మనకి కందిని విత్తుకోవచ్చు సార్. అయితే ముఖ్యంగా ఏంటంటే మిగిలిన పంటలతో పోలిస్తే ఏదైతే మనం ఎర్రచెలక నెలలు గమనించినట్టయితే 120 వరసకు 4 ఫీట్లు 120 సెంటీమీటర్లు మనం సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో అంటే జూలై 15 తర్వాత కూడా కొంత విత్తుకునేటటువంటి రైతు సోదరులు కందిని సాగు చేయాలనుకుంటే వరస దూరాన్ని 120 సెంటీమీటర్లు కాకుండా ఎర్రచెలక నెల 90 సెంటీమీటర్లకు కానీ 75 సెంటీమీటర్ల కానీ తీసుకున్నట్లయితే మొక్కల సంఖ్య పెరిగి మనకి దిగుబడులు ఆశాజనకంగా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నల్లరేగడి నేలలో గమనించినట్టయితే మనం సిఫారసు చేస్తున్నది 150 సెంటీమీటర్ల నుంచి 180 సెంటీమీటర్లు. ఇటువంటి సందర్భంలో మనకి జూలై 15 తర్వాత విత్తుకోవడానికి 120 సెంటీమీటర్లు 150 కాకుండా 120 సెంటీమీటర్లు అంటే వరసకి మనం దూరం తగ్గించడం వల్ల మొక్కల యొక్క సంఖ్య పెరిగి మనకి దిగుబడులు మంచిగా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కంది మనం అందుబాటులో ఉండేటటువంటి రకాల యొక్క దిగుబడులు చూస్తే మనకి 6 నుంచి 8 క్వింటాల సరాసరి దిగుబడి ఉంది. అయితే మన యొక్క రాష్ట్రం యొక్క సరాసరి దిగుబడి చూస్తే మనకి కేవలం 3 క్వింటాలు, ఎకరాకి 3.5-3 క్వింటాలు మాత్రమే ఉంది. అయితే ఈ విధంగా తక్కువగా నమోదవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే నేలకు తగినటువంటి రకాలను సాగు చేసుకోకపోవడం, వర్షాధారంగా అదేవిధంగా నీటి సదుపాయాన్ని బట్టి రకాలను ఎంచుకోకపోవడం, అదేవిధంగా కొంత ఎక్కువగా ఎండు తెగులు ఆశించడం వల్ల మొక్కల సంఖ్య తగ్గి మనకి దిగుబడులు తగ్గిపోవడం, అదేవిధంగా మనకి కీటకాలు కూడా మనకి ఎక్కువగా ఆశించడం అంటే తెగుళ్ళు కీటకాలు చీటపీడలు ఎక్కువగా ఆశించడం, వీటిని సరైన సమయంలో మనం నియంత్రించుకోకపోయినట్లయితే కూడా దిగుబడులు అనేటివి తగ్గిపోతూ ఉన్నాయి. వీటితో పాటు సున్నితమైన దశ అనేటటువంటిది చాలామంది రైతు సోదరులకు మనం ఆ సమయంలో తప్పకుండా సున్నితమైనటువంటి దశలో మనం కొంత నీటి ఇరిగేషన్ ఇచ్చుకున్నట్లయితే మనకి ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది.
0: చాలా చక్కగా ఈ ప్రత్యేకత గురించి ఈ 1 నిమిషం.
1: నమస్కారం అండి.
2: హలో,
0: రైతు సోదరులకు స్వాగతం. మీరు లైన్లో ఉండండి. చిన్న ప్రశ్న, మనం మన శాస్త్రవేత్తను అడిగి

0: మీతో మాట్లాడతాను, లైన్లో ఉండండి. అయితే మీరు చక్కగా ఈ కంది పంటకు ఏ విధంగా మనం అనుకూలమైన పరిస్థితులను చూసి, సున్నితమైన దశ, నేల, నీరు గురించి, ఈ కీటక దశ, ఈ యొక్క ఎండు తెగులు వచ్చే అవకాశం ఉన్న వివరాలు చక్కగా ముందస్తుగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు మన రైతు సోదరులు ఉన్నారు, వారిని ఆహ్వానించి వారి ప్రశ్న ఏంటో మనం తెలుసుకుందాం, సమాధానం తెలియజేయండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నేను సయ్యద్ రషీద్ సార్, నారాయణపేట డిస్ట్రిక్ట్ మక్కల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: రషీద్ గారా? రషీదా?
1: రషీద్ అండి.
0: రషీద్ గారు ఇక్కడ శాస్త్రవేత్త ఉన్నారు, మీరు అడగండి.
2: నమస్కారం అండి రషీద్ గారు.
1: సార్ నమస్తే. సార్
2: నమస్తే అండి, చెప్పండి రషీద్ గారు.
1: సార్ ఇది ఇప్పుడు వాతావరణం మనకి రైతులకు అంత అనుకూలంగా ఉందా లేదు సార్? ఇప్పుడు కంది పంటలు మన రైతు సోదరులు కౌలు రైతు సోదరులకు మీరు మంచిగా కొద్దిగా మంచి సలహాలు ఇవ్వగలను సార్. మనం ఈ ఎండలో మనం ఎలాంటి కంతులు వేసుకుంటే సాగు మనకు అనుకూలంగా ఉంటుంది సార్?
2: అయితే ఈ ఇందాక మనం చెప్తా ఉన్నాము, మనకి ముఖ్యంగా ఏంటంటే మీ ఎర్రచిలక నీళ్ళ నల్లరేగడి నీళ్ళ అండి రషీద్
1: సార్? ఇది ఎర్ర ఉంది, నల్ల కూడా ఉంది, మనం కౌలు రైతులు సార్ ఇది.
2: అయితే మీకు నీటి సదుపాయం ఉందా?
1: నిమ్మ కూడా కౌలుకి తీసుకుంటాము, మామిడి తోటలకి ప్లస్ ఈ నిమ్మ తోటలకి. ఈ కంది పంటకి ఏమన్నా ఈ వాతావరణం మనకి ఇంత అనుకూలంగా ఉందా, ఎలా ఉంది కొద్దిగా తెలుపగలరు సార్?
0: చక్కటి ప్రశ్న అడుగుతున్నారు, వివరాలు అందజేస్తారు, వినండి మరి.
2: మీరు నీటి సదుపాయం ఉందా అండి రషీద్ గారు?
1: సార్ నేను నిమ్మ తోటలు మామిడి తోటలు కౌలుకి
2: తీసుకుంటాను. అర్థమైంది, మీరు వర్షాధారంగా సాగు చేస్తారా?
1: ఎలా తీసుకోవాలి? మీ శాస్త్రవేత్తలు మనకి మంచి సలహాలు ఇస్తే మనము సూచన.
0: అవునవును, మీకు సలహాలు ఇవ్వడానికే చిన్న ప్రశ్న వేస్తున్నారు మన శాస్త్రవేత్త. అదే మీకు నీటి ఒకసారి ఆయన ప్రశ్నను వినండి, సమగ్రమైన సమాచారం అందరికీ వినిపిద్దాం.
2: నీటి సదుపాయం మీకు ఉందా, వర్షాధారంగా సాగు చేస్తున్నారా మీరు?
1: సార్ వర్షాధారం నుంచి సాగు చేసుకుంటాము, ఇంకా కొద్దిగా మనకు వాళ్ళు ఏమన్నా మిగిలి ఉంటే నీళ్ళు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు.
2: అదేలే, అంటే ఇంకా వర్షాధారం అనే అనుకుందాము, వర్షాధారంగా మనం సాగు చేయాలనుకుంటే మనకి 140 నుంచి 160 రోజులు ఉండేటటువంటి రకాలను మీరు ఎంచుకోవాలి ముఖ్యంగా కందిలో.
1: అవును సార్.
2: ఎందుకంటే మీకు వర్షాధారంగా మనం సాగు చేసుకున్నట్లయితేనే మనకి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది దిగు. ఈ కందికి మనకి పిఆర్జీ 176 అనేటటువంటి రకం ఉంది, మనకి టీఎస్ఎస్డిసి వనపర్తిలో ఇత్తనం అందుబాటులో ఉంది, అది 140 నుంచి 145 రోజుల పంట కాలం వస్తుందండి. దిగుబడి 6 నుంచి 8 క్వింటాల్ వస్తుంది, తక్కువలో తక్కువ మీకు 5 నుంచి 6 క్వింటాల్ దిగుబడి వస్తుంది. అదేవిధంగా తాండూరు పరిశోధన స్థానంలో ఉంది, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో కూడా TDRG 59 అనేటటువంటి రకం అందుబాటులో ఉందండి.
1: సార్ ఇది మీరు మనం ఇప్పుడు తాండూరు నంబర్ 1 కందులు తీసుకోవాలంటే ఎక్కడ సంప్రదించాలి సార్?
2: అదే తాండూరు పరిశోధన స్థానంలో మీకు అందుబాటులో ఉంటుంది. అయితే మీరు కొంచెం లాస్ట్లో చివరిలో నీళ్లు ఇవ్వగలిగితేనే తాండూరు రకాన్ని ఎంచుకోండి
1: సార్.
2: లేదంటే పిఆర్జీ 176 అనేటటువంటి రకము, అదేవిధంగా మీకు TS3R అనేటటువంటి రకం కూడా అందుబాటులో ఉంటుంది బయట, మీకు రాయచూర్ నుంచి విడుదలైనటువంటి రకము. అంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే 160 రోజుల లోపల మీకు మా పంట అయిపోయేటటువంటి రకాలను ఎంచుకోండి.
1: మామిడి పూతకి మరి నిమ్మ పూతల గురించి కూడా మనం ఎట్లా తీసుకోవాలి, దాని మీద కూడా అవగాహన చేయగలుగుతారు మాకు?
0: ఇది ఈరోజు వచ్చేసి రషీద్ గారు కంది పంట సాగు గురించి ప్రత్యేకమైన శాస్త్రవేత్త, వీరు వాటి కంది పంట గురించి వీరు సమాధానం ఇస్తారు. ఇంకొకసారి మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఒక అంశం తీసుకుంటాము, అప్పుడు ఫోన్ చేయండి, మీకు సవివరమైన వివరాలు అందజేస్తాను. అయితే చాలా ఆసక్తిగా రైతు సోదరులు మనకు ఫోన్ చేయడం జరిగింది, వారు చక్కటి రైతులు అని మనకు అర్థమవుతుంది. ఈ కంది పంట గురించి ప్రశ్న చక్కగా అడిగారు, మీరు చక్కటి సమాధానం చెప్పారు, తర్వాత తోటలు కూడా పెంచుతున్నారని ఆ రైతు సోదరులు చెప్పారు. ఇంకొక కార్యక్రమంలో ఈ శాస్త్రవేత్తలను, ముఖ్యంగా హార్టికల్చర్ సైంటిస్టులను పిలిపిస్తాము, ఆ సందర్భంలో రైతు సోదరులు మీకు ఉన్నటువంటి ప్రశ్నలు కానీ సందేహాలు ఉంటే అడగండి, త్వరలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. తర్వాత రైతు సోదరులు లైన్లో ఉన్నారు, వారికి స్వాగతం పలుకుతాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఇక్కడ శాస్త్రవేత్త ఉన్నారు, అడగండి నేరుగా.
2: నమస్తే అండి.
3: సార్ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అనుముల పంటకు డిమాండ్ ఉందా సార్? అనుములు
2: అంటే కౌపీ అంటున్నారా మీరు? అలసందలు, బొబ్బర్లు.

0: వేరే పంట.
1: అనుములు
0: చిక్కుడు రూపంలో ఉంటాయి, చిక్కుడు ఎలా ఉంటాయి?
2: మనకి అవి కూడా మనకి ఇబ్బంది లేదండి, మనం సాగు చేసుకోవచ్చు. అయితే జూలై 15 దాటింది కాబట్టి మళ్ళీ మీరు రవి యాసంగిలోనే మీరు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి.
1: మరి
2: ఉలవలు మీరు ఎప్పుడు వేసుకోవచ్చు అండి? ఆగస్టు 2వ పక్షం ఉంటుంది కదా మనకి, ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 మధ్యలో ఉలవలు వేసుకోవచ్చు. అయితే చాలామంది రైతు సోదరులు ఏం చేస్తారంటే మనకి బ్రాడ్కాస్టింగ్ ద్వారా వేస్తారు, దానివల్ల 10 నుంచి 12 కిలోలు ఎకరానికి అవసరమవుతుంది. మీకు క్రీడా పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలు CRHG 22 అనేటటువంటి రకము, అది కొంచెం నల్ల గింజలు ఉంటుంది. CRHG 19 అనేటటువంటి రకం 19, అదేమో బ్రౌన్ కలర్ సీడ్, గోధుమ రంగు విత్తనం ఉంటుంది. కాబట్టి మీరు నలుపుదైనా ఈ గోధుమ రంగుదైనా ఎంచుకోవచ్చు. ఈ ఉలువలు ఏంటంటే మీకు ఇటువంటి కంటింజెన్సీ ఏదైతే ఎల్నినో ప్రభావం ఇటువంటి సమయంలో మనకి కంటింజెన్సీ గ్రామ ప్రత్యామ్నాయ పంటల్లో మనకి మొదటగా చెప్పేది ఉలువలే అండి.
0: ధన్యవాదాలు రైతు సోదరులకి. మీతో పాటు ఈరోజు అంశం వచ్చేసి కంది పంట సాగు అనువైన రకాలు మేలైన పద్ధతుల గురించి ఈరోజు డాక్టర్ జీశ్వరరెడ్డి గారు మీకు సవివరమైన వివరాలు అందజేయడం కోసము ఉన్నారు. మీరు ప్రశ్నలు అడగవచ్చు ఈ అంశం గురించి. మరొక రైతు సోదరులు లైన్ ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, మీ ప్రశ్న సంధించండి.
3: నమస్తే సార్, నా పేరు కృష్ణమూర్తి సార్, మాది జోగులమ్మ గద్వాల జిల్లా ఐదుమండలం సార్.
0: చెప్పండి కృష్ణమూర్తి గారు, అడగండి మీ ప్రశ్న.
3: సార్ ఇది మేము జూన్ 16 కంది వేసాం సార్, మాది నల్లరేగడి భూమి.
2: ఓకే,
3: మాకు ఇంతవరకు వర్షం లేదు సార్. అది ఇప్పుడు బెట్ట పరిస్థితి ఉంది సార్, మాకు వర్షం 4 రోజులు అయింది సార్, విత్తనం వేసిన కానీ వర్షం లేదు. మొలక శాతం అయితే బాగానే వచ్చింది కానీ
2: ఓకే.
3: ఇప్పుడు మొన్న నిన్న 30.45 పొటాషియం నైట్రేట్ స్ప్రే చేసినాం సార్.
2: ఎంత, 5 గ్రాములు కొట్టారా 10 గ్రాములు కొట్టారా లీటర్కి?
3: ఎక్కడికో కేజీ కొట్టాం సార్.
2: 5 గ్రాములు కొట్టారు, 5 గ్రాములు కొట్టారు. ఓకే,
3: ఇప్పుడు బెట్టం దాటుకునే అవకాశం ఉంటుందా సార్? అట్లా
2: అయితే మీరు మంచి పని చేశారు. ఏంటంటే మనకి బెట్టం తట్టుకోవడానికి మనం నత్రజని ఎరువులను మనకి ఫోలియర్ స్ప్రే ద్వారా మనం సిఫారసు చేస్తాము. కాబట్టి ఇప్పుడు మీరు అది కొట్టకుండా మీరు అడిగినా నేను అదే చెప్పేవాడిని. 1999 మనం 5 గ్రాములు లీటర్ నీటికి కానీ, 1345 మల్టీకే ఇది 5 గ్రాములు లీటర్ నీటికి కానీ మనము ఒక వారం వ్యవధిలో 2 సార్లు మనం మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఒకసారి పిచ్చికారి ఒకవేళ వర్షం రాకపోతే ఇది కొంచెం బెట్టం తట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. నత్రజని ఎరువులను మనం సిఫారసు చేస్తాం.
3: అదే సార్, కొద్దిగా ఆకు కొంచెం వాడిపోయినట్లా కనపడుతుంది సార్ మొలకలు.
2: లేదు, మీరు నిన్ననే కదా స్ప్రే చేశారు, కొంత తట్టుకుంటుందండి. నత్రజని ఎరువులను మనకి ఫ్యూలియర్ స్ప్రే చేసినప్పుడు మనకి బెట్టం తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ మీరు నల్లరేగ నేలలు అంటున్నారు కాబట్టి ఐజియా ప్రాంతం అంతా మనకి నల్లరేగ నేలలు కాబట్టి ఇబ్బంది లేదండి. మంచి,
3: అదే సార్, లోతైన నల్లరేగడి భూమి సార్. కాకపోతే ఇప్పుడు
0: కృష్ణమూర్తి గారు, మీరు ఏ ఊరు యాక్చువల్గా? ఐజనా, సరే మీరు నల్లరేగడి అంటున్నారు, మన శాస్త్రవేత్త కూడా చక్కటి సలహా ఇస్తున్నారు. మీరు కాస్త ఓపిక పట్టండి, అంతలో వర్షం కూడా రావచ్చు, ఆశిద్దాం మనం కూడా.
2: 20 నుంచి మనకు వర్షాలు ఉన్నాయంటున్నారండి వాతావరణ శాఖ.
0: మీరు చక్కటి పని చేశారంటున్నారు, చాలా సంతోషం. మరి ఇంకొక రైతు సోదరులు కూడా లైన్లో ఉన్నారు. తర్వాత ఈశ్వరరెడ్డి గారు, మీరు ఈ కంది పంట పండించాలంటే సున్నితమైన దశ గురించి మన జాగ్రత్త ఉండాలన్నారు. మరి సున్నితమైన దశలు ఏవి, ఆ సున్నితమైన దశల్లో మనం ఏ విధంగా మనం పద్ధతులు పాటించాలి, ముఖ్యంగా నీరును ఏ విధంగా మనం అందించాలి పంటలకి, ఈ అవకాశాలు ఉంటే ఏ విధంగా అందించాలి, ఈ వివరాలు ఒకసారి తెలియచేయండి.
2: అయితే ప్రధానంగా ఇందాక కొంతమంది రైతు సోదరులని మనం గమనించినట్లయితే సార్, విత్తిన తర్వాత కొంతవరకు మనకి వాళ్ళకి వర్షాలు లేకపోతే ఈ బెట్టం తట్టుకోవడానికి మనం మొదటగా సిఫారసు చేసేది ఫోలియర్ స్ప్రే సార్. మనం 1999 3x19 అనేటటువంటిది 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. మళ్ళీ ఒక వారం తర్వాత ఇంకొకటి పిచికారి చేసుకున్నట్టయితే యూరియాని కానీ అదే మల్టీకే 1345 ఇది కానీ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం 20 రోజుల పంట మీద తర్వాత మనం పిచికారి చేసుకున్నట్లయితే ప్రతి వారానికి ఒకసారి చేసుకున్నట్లయితే కొంత బెట్టం తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సున్నితమైన దశ అనేది మనం చేసుకున్నట్లయితే మొగ్గ దశ చాలా సున్నితమైనటువంటి దశ, అదేవిధంగా గింజ కట్టేటటువంటి దశ కూడా చాలా సున్నితమైన దశ. సున్నితమైన దశ అని ఎందుకు అంటున్నామంటే ఇటువంటి సమయంలో మనకి పంట బెట్టకు గురైనట్టయితే, నీటి ఎద్దడికి గురైనట్టయితే ఎక్కువ దిగుబడి

0: తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని సున్నితమైన దశ అని తెలియజేస్తాం మనం. ఈ సమయంలో రైతు సోదరులు కొంత పల్చగా నీటి తడి ఇవ్వగలిగేటటువంటి అవకాశం ఉంటే, బిట్టకు గురి కాకుండా చూసుకున్నట్లయితే మనకి ఆశాజనకమైనటువంటి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.
1: తర్వాత మనం ఎరువులు కూడా మనం ఏ విధంగా ఈ పంటకు అందించాలి, ప్రతి పంటకు లోదుక్కులు దున్ని లోదుక్కులో కూడా ఎరువును అందించాలని సిఫారసు చేస్తుంటారు మీలాంటి శాస్త్రవేత్తలు. మరి లోదుక్కులో ఎరువు వేయాలా లేకపోతే సేంద్రియ ఎరువులు వాడాలా, ఆ వివరాలు ఒకసారి రైతు సోదరులకు చెప్పండి.
0: కందిలో మనము రసాయన ఎరువులు మనము 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం మనము ఒక ఎకరానికి సిఫారసు చేయడం జరుగుతుంది సార్. అయితే దీనికంటే ముందుగా మనం తప్పకుండా ప్రతి రైతు సోదరుడు సేంద్రియ ఎరువులు కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2 టన్నులు ప్రతి ఎకరానికి మనం సిఫారసు చేస్తాము. అయితే కందిలో గమనించినట్లయితే మనకి మొదటి 45 నుంచి 60 రోజులు పెరుగుదల అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అడుగు మందు విత్తనంతో పాటు మనం ఎత్తుకున్నట్లయితే కొంత ఎక్కువగా పెరుగుదల వచ్చేసి మనకి కొమ్మలు ఎక్కువగా వచ్చి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటితో పాటు మొదటి 20 రోజులు మనము కలుపు కూడా లేకుండా చూసుకున్నట్లయితే కొంత ఈ మొదట 45 రోజులకి ఒకసారి అంతర్ చేద్దాము, మళ్ళీ 60 రోజులకు ఒకసారి అంతర్ చేద్దాం. ఈ మొదటి 60 రోజులు ఎప్పుడైతే మనకి పెరుగుదల తక్కువగా ఉంటుందో అటువంటి సమయంలో మనకి ఈ అంతర్సేద్యం చేసుకున్నట్టయితే ఒకటి కలుపు నియంత్రించబడుతుంది, వీటితో పాటు నేలలో ఉండేటటువంటి తేమ కూడా మనము ఆవిరి కాకుండా మనకు ఉండడానికి అవకాశం ఉంటుంది.
1: తర్వాత ఈ పంటకు ఎండు తెగులు ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది, అందుకే రైతు సోదరులు ఆసక్తి చూపడం లేదు ఒక సందర్భంలో అని కూడా మీరు గుర్తు చేశారు. మరి ఈ ఎండు తెగులను ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ఈ వివరాలకు ఒకసారి.
0: అయితే ఎండు తెగులు మనకి నీళ్లు ఎక్కువగా నిలబడినప్పుడు ఈ ఎండు తెగులు అనేటటువంటిది ఆశిస్తుంది. ఒకవేళ వర్షం ఎక్కువగా వచ్చి ఒకే రోజు మనకి 30 మిల్లీమీటర్లు అట్లా 3 సెంటీమీటర్ల వర్షం వచ్చి ఎక్కడైనా నీళ్లు నిలబడితే ఇమ్మీడియట్గా నీళ్లు మనం తీసేయడానికి మురుగునీరు సదుపాయం ఉండేటటువంటి నీళ్ళను మనం ఎంచుకోవాలి. ఆ నీళ్లు తీసేయడంతో పాటు మనము మొదటగానే ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. అది లేకపోతే వాటి తట్టుకునేటటువంటి రకాలను రెసిస్టెంట్ వెరైటీస్ని మనకి విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి TDRG 59 కానీ, ఆశా అనేటటువంటి రకాలు కానీ, WRG 255 కానీ, ఇటువంటి ఎండు తెగులు తట్టుకునేటటువంటి రకాలను ఎంచుకోవాలి. అప్పటికి కూడా కొంత ఎండు తెగులు గమనించినట్లయితే మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు వీటన్నిటి కలిపి మనకి వేరు తడిచేటట్లు మనం చేసుకున్నట్లయితే కొంత నియంత్రించుకోవడానికి ఎండు తెగులు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది సార్.
1: తర్వాత మీరు ఈ కంది పంటకు కీటకాలు ఆశించడం కూడా జరుగుతుందని కూడా మీరు ముందస్తుగా తెలియజేశారు. మరి ఈ కీటకాల ప్రభావాన్ని మనం ఏ విధంగా నివారించుకోవాలి, నివారించుకొని చక్కటి పంట పండించుకోవాలి, చక్కటి ఆదాయాన్ని పొందాలి, ఈ వివరాలు ఒకసారి.
0: సాధారణంగా ఏ పంట అయినా మనకి కొంచెం ఈ వర్షానికి మధ్య ఎక్కువ గ్యాప్ వచ్చినప్పుడు మనకి నీటి ఎద్దడి కొంచెం గురైనప్పుడు మనకి రసం పీల్చే పురుగులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇటువంటి రసం పీల్చే పురుగుల్లో కందిలో ముఖ్యంగా నల్లీలు అంటే మైట్స్ అని అంటాం మనం. ఈ మైట్స్ ద్వారా మనకి వెర్రితెగులు, స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అనేటటువంటి వెర్రితెగులు ఆశిస్తుంది. ఈ వెర్రితెగులు ఆశించినప్పుడు మొక్క అనేటటువంటిది పూర్తిగా శాకే దశలోనే ఉండిపోతుంది, అంటే మనకి పూత రాదు, ఆకులన్నీ చిన్న చిన్నగా ఉండడం వల్ల ఇది పూతకు రాకపోవడం వల్ల ఎక్కువ దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రసం పీల్చే పురుగులు ఏం చేస్తాయంటే ఒక మొక్క వ్యాధి వ్యాపించినటువంటి మొక్క యొక్క రసాన్ని పీల్చి మళ్ళీ ఇంకొక ఆరోగ్యకరమైన మొక్కని రసాన్ని పీల్చినప్పుడు ఈ దీని యొక్క లాలాజలం ద్వారా వైరస్ అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అప్పుడు మనము వెటబుల్ సల్ఫర్ అనేటటువంటిది 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ మైట్స్ని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది సార్.
1: తర్వాత ఈ కంది పంటను రకరకాలుగా మనం సాగు చేసుకోవచ్చని మీరు శాస్త్రవేత్తలు తెలియజేస్తుంటారు, ఎందుకంటే వరుస పద్ధతి క్రమంలో అంతర పంటగా పండించుకోవచ్చు అంటారు, తర్వాత కంచె పంటగా పండించుకోవచ్చు అంటారు, తర్వాత పంట మార్పిడి చేసుకోవడం ద్వారా కూడా చక్కగా ఫలసాయాన్ని పొందొచ్చు అంటుంటారు. మరి ఇటువంటి పద్ధతుల్లో ఏ పద్ధతులు మన రైతు సోదరులకు ప్రస్తుతం ఉన్నటువంటి నీటి ఎద్దడి ఎల్నినో ప్రభావం వల్ల అనుకూలంగా ఉంటాయి, ఆ పద్ధతుల గురించి ఒకసారి వివరించండి.
0: అయితే కందికి

పందిని అంతరపంటగా సాగు చేయడము, గట్ల మీద సాగు చేయడము రైతులకు ఒకప్పుడు ఉన్నటువంటి పాటిస్తున్నటువంటిది. అయితే ఈ మధ్య కొంత రైతు సోదరులు పాటించడం లేదు. అయితే మనకు వరి గట్ల మీద కూడా కందిని సాగు చేసుకోవడానికి ICP 8863 మారుతి అనేటటువంటి రకం మనకి ఎక్రిసాట్ పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. ఇది మనకి ఇటువంటి రకాలను సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా కంది పంటను ప్రతి పంటతో మనం అంతరపంటగా సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే కందిలో మనకు పూత రావడానికి 90 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఈ 90 రోజులలో ఏవైతే మనకి పెసర, మినుము ఇటువంటి పంటలు మనకి ఆల్రెడీ పంట అయిపోతాయి కాబట్టి వాటితో ఒక పంటకి పోటీ లేనప్పుడు మనం అంతరపంటలు అనేటటువంటి సిఫారసు చేస్తాము. కాబట్టి కంది, పెసర, మినుము లాంటి పంటలతో 1:6 నిష్పత్తిలో ఒక కంది వరుస అయితే 6 వరుసలు పెసర కానీ మినుము కానీ సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా పత్తితో కూడా 1:4 కానీ 1:6 కానీ మనకి పత్తితో కూడా సాగు చేసుకోవచ్చు. అయితే ఈ కందిని అంతరపంటగా సాగు చేయడం వల్ల

0: 6:6 ఒక కంది వరుస అయితే 6 వరుసలు పెసర కానీ మినుము కానీ సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా పత్తితో కూడా 1:4 కానీ 1:6 కానీ మనకి పత్తితో కూడా సాగు చేసుకోవచ్చు. అయితే ఈ కందిని అంతర పంటగా సాగు చేయడం వల్ల లాభం ఏంటంటే, మనకి వాతావరణ పరిస్థితులు విపరీతంగా ఉన్నప్పుడు ఒక పంట నష్టపోయినా కానీ ఇంకో పంట నుంచి మనము పొందడానికి అవకాశం ఉంటుంది, దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి అంతర పంటలు అనేటటువంటిది సిఫారసు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి జొన్న, సజ్జ, మొక్కజొన్న ఇటువంటి వాటితో కూడా పత్తిని, కందిని మనం అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. కంది 1 వరుస, 2 నుంచి 4 వరుసలు మనకి జొన్న కానీ మొక్కజొన్న కానీ సజ్జ కానీ మనం సాగు చేసుకోవచ్చు. అయితే ఈ కందిని మనం జొన్న, సజ్జ, మొక్కజొన్నతో సాగు అంతర పంటగా సాగు చేసినప్పుడు కొంత పరిశోధన స్థానాల్లో మనం గమనించినప్పుడు ఎండు తెగులు అనేటటువంటి తక్కువ ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా పత్తితో కానీ పసుపుతో కానీ మనం అంతర పంటలుగా సాగు చేసుకున్నప్పుడు ఏదైతే రైతు సోదరులకు సహాయ మిత్ర కీటకాలు ఉంటాయో వాటి సంఖ్య పెరిగినట్లు మనం గమనించడం జరిగింది.
1: మరి ఈ మిత్ర కీటకాలు పెరుగుతున్న సందర్భంలో మరి మీరు రైతు సోదరులకు సిఫారసు చేస్తున్నారా ఈ విధంగా పండించాలి, ఈ విధంగా మనం అంతర పంటగా వాడాలని చెప్పేసి?
0: రైతు సోదరులకు మనకి తప్పకుండా పత్తిలో మనం ఎక్కువ సాగులో ఉండేటటువంటి పంటల్లో పత్తి కూడా ఒకటి కాబట్టి కంపల్సరిగా పత్తిలో ప్రతి 4 వరుసలకు 6 వరుసలకు, అది కుదరకపోతే అట్లీస్ట్ మీ ఇంటి వరకు ఏదైతే పప్పు దానిసులు అవసరం ఉంటుందో వాటినైనా ఆ వరుసల్లో మనం 12 వరుసలకు అట్లా సాగు చేసినా కానీ ఇతర కీటకాల సంఖ్య పెరుగుతుంది, అదే ఇంటి వరకు మనకి పప్పు దినుసులు లభ్యమవుతాయి. సో వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని తప్పకుండా కందిని అంతర పంటగా సాగు చేయాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది.
1: అయితే ప్రధానమైన పంటగా పండిస్తూ కొన్ని పంటలను ఎర్ర పంటగా కూడా పండించుకోవచ్చు అంటారు, మరి ఈ ఎర్ర పంటగా ఏమైనా కందిని పండించుకోవచ్చా? ఒకవేళ అటువంటి అవకాశం ఉంటే ఒకసారి రైతు సోదరులకు తెలియచేయండి.
0: కందిని మనం ఎక్కువగా మేజర్ మా పంటగానే మనం సాగు చేస్తున్నాం సార్. అయితే ఇందాక చెప్పినట్టు మనకి ఈ కీటకాలు ఏవైతే ఆశిస్తాయో, మనకి శనగపచ్చ పురుగు అనేటటువంటిది కందిలో, అంటే ఎండు తెగులు, వెర్రి తెగులతో పాటు మనకి శనగపచ్చ పురుగు కూడా ఎక్కువగా ఆశించి మనకు నష్టపరుస్తుంది. అయితే శనగపచ్చ పురుగు ఏంటంటే కాయ వచ్చిన తర్వాత తన తల భాగాన్ని కాయలో ఉంచి గింజల్ని తింటూ ఉంటుంది, మిగిలిన శరీర భాగాన్ని బయట ఉంచుతుంది. ఈ శనగపచ్చ పురుగు ఎక్కువగా ఆశిస్తున్నప్పుడు మనం గమనించడం జరిగింది ఏమంటే, ఏదైతే మనకి బంతిపూలను మనము ఎర్ర పంటగా సాగు చేసినట్లయితే ఈ శనగపచ్చ పురుగు ఆశించడం అనేది కంది పంట మీద తక్కువగా ఉంటుంది సార్.
1: అయితే మనం ఎర్ర పంటగా ఈ కంది పంట ప్రధాన పంటగా బంతి పువ్వులను కూడా అంటే గట్ల చుట్టూ వేసుకోవడం సరిపోతుందా లేకుంటే అంతర పంటగా ఏమైనా వేసుకోవాలి?
0: చుట్టూ చుట్టూ సార్, చుట్టూ మనం ఎర్ర పంటగా సాగు చేసినట్లయితే శనగ పచ్చ పురుగు ఆశించడం అనేది తక్కువగా జరుగుతుంది.
1: సో ఈ విధంగా రక్షించుకోవచ్చు చీడపీడలు, ఈ విధంగా కూడా కొంతవరకు
0: ప్రధాన పంటను మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంది.
1: తర్వాత చివరిగా మరొకసారి మన రైతు సోదరులకు గుర్తుండే విధంగా మన తెలంగాణ ప్రాంత రైతులకు ఆల్రెడీ సాగు చేస్తున్నారు, ఇంకా కొంత విత్తే అవకాశం కూడా ఉంది, అటువంటి సందర్భంలో ఈ మేలైన రకాల గురించి ఒకసారి వివరించండి.
0: కందిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కొంత విత్తుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండేటటువంటి రైతు సోదరులు ఉన్నట్టయితే కందిని ఇప్పుడు కూడా మనం కొంతవరకు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకి జూలై చివరి వరకు కానీ 10 వరకు కానీ ఇందాక చెప్పినట్టు సాల్ మధ్య దూరం తగ్గించి మొక్కల సంఖ్య పెంచుకొని మనం సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. అయితే రకాల పరంగా గమనించినట్టయితే వరిలో ఏదైతే సన్న రకాలు, దొడ్డుగింజ రకాలు అనేటటువంటి ఉందో, ఈ కందిలో మనకి మధ్య స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాల మీద రైతులకు అవగాహన లేదు. అయితే ఎందుకు అవగాహన ఉండాలి అంటే కంది యొక్క రకాల ఎంపిక అనేటటువంటిది మన యొక్క నేలను బట్టి, వర్ష నీటి వసతులను బట్టి మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఎర్రచిలక నేలల్లో సాగు చేస్తారో, వర్షాధారంగా సాగు చేస్తారో వాళ్ళు మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. లైక్ ఒక పిఆర్జీ 176 కానీ, WRG 93 కానీ, WRG 97 కానీ, WRG 121 కానీ సాగు చేయాలి. ఎవరైతే నల్లరేగడి నేలలు ఉంటాయో, నీటి వసతి ఉంటుందో వాళ్ళు మధ్యకాలిక రకాలు TDRG 4 కానీ, TDRG 59 కానీ, WRG 255 కానీ ఇటువంటి మధ్యకాలిక రకాలను సాగు చేసుకున్నట్లయితే దిగుబడులు మంచిగా వస్తాయండి.
1: చాలా చక్కగా కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు మన రైతు సోదరులకు మీరు అందించారు.

0: డాక్టర్ ఈశ్వరెడ్డి గారు నమస్కారం, ధన్యవాదాలు.
1: నమస్కారం.
2: మీరింతవరకు కంది సాగుకు అనువైన రకాలు, మేలైన సాగు పద్ధతులకు సంబంధించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వరెడ్డి గారు కొన్ని వివరాలు తెలియజేశారు, రైతు సోదరుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా శ్రీ ఎస్ రామ్ గోపాల్ వ్యవహరించారు. ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత భారత్.
3: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్తి భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
4: శ్రోతల నమస్కారం. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వికసిత భారతంగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఇంకా మన సమాజంలో బాల్య వివాహం లాంటి సామాజిక దురాచారాలు కొనసాగుతున్నాయి. బాల్య వివాహాలు బాలబాలికలకు శారీరక మానసిక ఆటంకాలు కలిగిస్తూ వారి విద్య ఆరోగ్య స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చినా నిజమైన మార్పు సమాజంలో చైతన్యం, విద్య, అవగాహన మరియు సమిష్టి బాధ్యత వల్లే సాధ్యమవుతుంది. మరి ప్రభుత్వం ఈ దిశగా బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ విషయమై మనకు మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి ఎస్ వసంతాబాయి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
5: నమస్తే అండి.
4: మేడం, బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తెలుసుకునే ముందు ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా విద్య ఉపాధి పరంగా అందరికీ ఎన్నో అవకాశాలు లభిస్తున్నప్పటికీ ఇంకా కుటుంబాలు బాల్య వివాహాలకు వెనకాడకుండా ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
5: ప్రస్తుత పరిస్థితుల్లో బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయండి. ముఖ్యంగా పేదరికం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ కుమార్తెలను భారం అనుకుని త్వరగా వివాహం చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని చూస్తారు. ఇంకొకటి విద్య లేకపోవడం. ముఖ్యంగా బాలబాలికలకు విద్య ప్రాధాన్యత గురించి అవగాహన లేకపోవడం మరియు అక్షరాస్యత తక్కువగా ఉండడం ఈ బాల్య వివాహాలకు దారితీస్తోంది. అంతేకాకుండా సాంస్కృతిక మరియు సామాజిక సంప్రదాయాలు కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నాము. ఇందులో కొన్ని సమాజాలలో బాల్య వివాహాలు ఒక సంప్రదాయంగా పాతుకొనిపోయి వీటిని పాటించడాన్ని గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా అభద్రతా భావన కూడా ఒక ముఖ్య కారణం. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడం, అంటే బాలికల విద్య మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ యొక్క బాల్య వివాహాలు ఉండడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నాం.
4: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ ముక్త భారత్ ఈ క్యాంపెయిన్ నేపథ్యం గురించి, అలాగే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలు ఏంటి దీనికి సంబంధించి?
5: బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారం చట్టపరమైన అమలు ద్వారా బాల్య వివాహాలను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. మినహాయింపులు లేకుండా కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా చేయడంపై దృష్టి సారించింది. బాల్య వివాహ నిషేధ అధికారులు, అంటే సీఎంపీఓలు, పర్యవేక్షణను బలోపేతం చేయడం మరియు వారి సమాచారానికి ప్రజల ప్రాప్యతను మెరుగుపరచడం, కేసులు నివేదికను సరళీకృతం చేయడం మరియు బాల్య వివాహం యొక్క ప్రతికూల ప్రభావాలపై విస్తృత అవగాహన ప్రచారాలు నిర్వహించడం ప్రధాన వ్యూహాలలో ఉన్నాయి. బాల్య వివాహాలను చురుగ్గా నిరోధించడంలో మరియు ప్రభావిత వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో ఈ సీఎంపీఓలు వారి యొక్క పర్యవేక్షణ మరియు బాధితులు సాక్షులను సులభంగా ముందుకు వచ్చి న్యాయం కోరేలా ప్రోత్సహించడానికి బాల్య వివాహ కేసులను నమోదు చేయడం ద్వారా ఈ యొక్క బాల్య వివాహ ముక్త భారత్ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా తెలియజేస్తున్నాం.
4: మేడం, మరిప్పుడు ఈ బాల్య వివాహ నిషేధ చట్టం ఉంది.

0: ఈసీఎంఏ 2006 ప్రకారం ఎలాంటి శిక్షలు లేదా చర్యలు తీసుకోబడతాయి?
1: భారతదేశంలో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము బాల్య వివాహాలు నిరోధించడానికి కఠినమైన నిబంధనలు మరియు శిక్షలు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారం బాల్య వివాహం నిర్వచనము అంటే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండకపోతే, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు నిండకపోతే ఈ బాల్య వివాహాలుగా వీరిని పరిగణించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా సెక్షన్ 9, 10, 11 ప్రకారం నేరము పెద్దవారు అంటే 21 సంవత్సరాల పురుషుడు ఉంటే కఠినమైనటువంటి 2 సంవత్సరాలు జైలు శిక్ష, మరియు ఇట్లాంటి వివాహాలు చేసుకున్నట్టయితే బాలికలకు 18 సంవత్సరాల కంటే తక్కువలో వివాహం చేసుకున్నట్టయితే 2 సంవత్సరాల కఠిన శిక్ష మరియు 1 లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఒకవేళ బాల్య వివాహం జరిపేశారు అనుకుందాం, అప్పుడు తల్లిదండ్రులకు మరియు సంరక్షకులకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంతేకాకుండా వీళ్లకు ప్రోత్సహించినటువంటి వాళ్లు లేదా బాల్య వివాహాలకు అనుమతించిన వారి యొక్క బంధువులు మరియు వివాహం నిర్వహించిన వ్యక్తులకు కూడా 1 లక్ష రూపాయల జరిమానా ఉంటుంది. ఒకవేళ బాల్య వివాహాలు నిర్వహిస్తున్నటువంటి పూజారి కాని, కాజీలు కాని, రిజిస్టార్ లేదా ఎవరైనా వివాహం చేసినటువంటి వ్యక్తికి కఠిన జైలు శిక్ష 2 సంవత్సరాలు మరియు 1 లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇంతేకాకుండా బాల్య వివాహానికి ఎవరైతే హాజరైన ఉంటారో ఆ యొక్క పెద్దలకు కూడా 15 రోజుల వరకు జైలు శిక్ష ఉంటుంది, మరియు అది కాకుండా సాధారణంగా జరిమానా విధించేటటువంటి అవకాశాలు ఉన్నాయండి.
0: మేడం, మరి మన జిల్లాలో బాల్య వివాహాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అలాగే ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు లేదా వర్గాలు ఏమన్నా గుర్తించారా?
1: ముఖ్యంగానండి, తిరుపతి జిల్లాలో సంవత్సరానికి రమారమి 20 నుంచి 25 బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ఎక్కడైతే వెనుకబడినటువంటి తరగతులు గాని లేకపోతే విద్యార్హతలు లేకోకుండా ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంకా సమాజంలో అట్టడుగు వర్గంలో నివసిస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు రికార్డు అవుతూ ఉన్నాయి. ఇలాంటి వాటికి వెళ్తే మన జిల్లాలో కోట, వెంకటగిరి, సత్యవేడు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రికార్డు అవుతూ ఉన్నాయండి.
0: మేడం, మరి ఇప్పుడు మన జిల్లా స్థాయిలో బాల్య వివాహాలపై వచ్చిన ఫిర్యాదులను మీరు ఎలా పరిష్కరిస్తారు?
1: జిల్లా స్థాయిలోనండి బాల్య వివాహాల ఫిర్యాదులను చాలా క్రమబద్ధంగా మరియు త్వరగా పరిష్కరించేటటువంటి విధానాలు మన పీసీఎంఏ 2006 ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఈ బాధ్యతలు నిర్వహించేటటువంటి అధికారులు మరియు వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా ఉన్నారు అనంటే, జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు మొత్తం జిల్లాకు అంతిమ బాధ్యత తీసుకుంటుంటారు. అత్యవసర ఆదేశాలు అంటే సెక్షన్ 13 ప్రకారము ఏ క్షణమైనా అత్యవసరమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి హక్కు జిల్లా కలెక్టర్ వారికి ఉంటుంది. తరువాత స్థాయి వచ్చి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ సీఎంపీఓలు ఉంటారు. వీరు జిల్లాకు ప్రధాన అధికారి. సాధారణంగా ఈ కేటగిరీ వాళ్ళు వచ్చి డిప్యూటీ తహసీల్దార్ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయితే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా నియమించబడి ఉంటారు. పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. వీరు ఫిర్యాదు అందగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది కాగ్నిజబుల్ నేరం కింద భావించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ఉంటారు. వీరి పరిధిలో సీడీపీఓలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు వీరందరూ కూడా సమాచారం సేకరించడం మరియు వివాహాలు జరిగిన తర్వాత లేదా మునుపు రెస్క్యూ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటారు. అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ అంటే 1098, ఇది 24/7 హెల్ప్ లైన్ అండి. ఇందులో ఫిర్యాదు అందగానే ఇందాక చెప్పినటువంటి సీఎంపీఓలు మరియు పోలీసులకు ఈ బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తూ ఉంటారు.
0: మరోసారి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ చెప్తారా మన శ్రోతల కోసం?
1: ఖచ్చితంగానండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి హెల్ప్ లైన్ నంబరు. సో చైల్డ్ హెల్ప్ లైన్ 1098.
0: కాబట్టి బాల్య వివాహాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఈ హెల్ప్ లైన్ కి ఎవరైనా కాల్ చేయొచ్చు.
1: ఖచ్చితంగా 1098 కి కాల్ చేసిన తక్షణమే ఈ యొక్క వివరాలు కూడా ఎవరైతే కాలర్ ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది టోల్ ఫ్రీ నంబర్ కాబట్టి ఎవరికి వివరాలు తెలిసే అవకాశం ఉండదు. కొంతమంది అనుకుంటుంటారు దగ్గరగా ఉన్న వాళ్ళ మేము ఫోన్ చేయడం ద్వారా మా సమాచారం బహిర్గతం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వివరాలు తెలియజేసేటటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు సమాజంలో ఒక మంచి ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ బాల్య వివాహాలు నిరోధించడంలో ప్రముఖ పాత్ర కూడా వహిస్తారు కాబట్టి ఎవరికైనా ఈ విషయం తెలిసిన వెంటనే 1098 కి కాల్ చేసి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును మార్చగలరని భావిస్తున్నాను.
0: మేడం, ఇప్పుడు బాల్య వివాహాలు జరగబోతున్నట్లు మీకు సమాచారం వచ్చినప్పుడు మీరు ఇందాకన్నారు తక్షణ చర్యలు తీసుకుంటారని, ఎలా తీసుకుంటారు, ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది?

0: తరపు నుండి.
1: ఇందాక మనం చెప్పుకున్నాము 1098కి అందరూ కూడా బాల్య వివాహం జరుగుతుంది అన్నప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన వెంటనే సంబంధిత శాఖలైనటువంటి అంగన్వాడీ వాళ్లు, మహిళా పోలీసు, అంగన్వాడీ సెంటర్ లో ఉన్నటువంటి సూపర్వైజర్స్ వివాహం జరగబోయే ఇంటికి లేదా మండపానికి వెళ్తారు. బాలిక వయస్సు ఫస్ట్ ధృవీకరించుకుంటారు. అది ధృవీకరణ ఎలా చేసుకుంటారంటే ఆధారు లేకపోతే పాఠశాల యొక్క రికార్డు ఇవన్నీ తీసుకుని వాళ్ళ యొక్క వయసు నిర్ధారణ చేసుకుంటారు. వీళ్ళ యొక్క వయసు 18 సంవత్సరాల లోపల గనక ఉంటే బాలిక తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకమైనటువంటి హామీ తీసుకుంటారు. వివాహ మండపం యొక్క ఏర్పాట్లు, క్యాటరింగ్ ఇవన్నీ కూడా రద్దు చేయిస్తారు. ఒకవేళ అలా వివాహం జరుగుతూ ఉంది అని తెలిస్తే అవసరమైతే మ్యాజిస్ట్రేట్ కి సెక్షన్ 13 కింద ప్రొహిబిటరీ ఆర్డర్ అంటే నిషేధ ఉత్తర్వు కూడా జారీ చేయిస్తారు. దీన్ని ఉల్లంఘిస్తే నేరుగా అరెస్టు, ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి IPC 366 పోక్సో యాక్ట్ కూడా జత చేసుకోంటారు. వరుడు, తల్లిదండ్రులు, పూజార్లను కూడా హెచ్చరిస్తారు. లేదా వాళ్ళు ఇంకా మాట వినకపోతే వారిని అరెస్టు చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ బాలిక తల్లిదండ్రులు దగ్గరే ఉంచుతారు, కానీ రోజు ఫాలోఅప్ అయితే చేయబడతాయి. అవసరమైతే బాలికను బాలికా సదనంకు తరలిస్తారు. ఇక్కడ CWC అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఈ బాలికను హాజరుపరుస్తారు. ఈ విధంగా బాల్య వివాహాలు జరగబోతున్నట్లు తెలిసిన వెంటనే తక్షణము స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి సహాయక చర్యలు జరుగుతాయి.
0: వసంతాబాయి గారు, బాలికల విద్య, వాళ్ళ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఈ బాల్య వివాహాలను ఎలా తగ్గించవచ్చు అంటారు?
1: ప్రస్తుతము అమ్మాయి 10వ తరగతి పూర్తి చేస్తే బాల్య వివాహం యొక్క జరిగేటటువంటి అవకాశము 60-80% తగ్గిపోతుంది. అంటే 10th క్లాస్ చదివితే చాలు, కొంతవరకు తగ్గించగలం. లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వరకు చదువుకున్నట్టయితే 90-95% వరకు తగ్గుతుంది. ఎటువంటి విద్య ఇవన్నీ గనక జయకోకుండా ఉంటే నిర్బంధ విద్యను కూడా పటిష్టంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి కల్పించడము, పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్ లేదా లీగల్ అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం బాలికలలో బాల్య వివాహాలను తగ్గించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మన ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అన్ని జిల్లాలలో అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డను రక్షించండి, ఆడబిడ్డని చదివించండి. దీనివల్ల కూడా మనము బాల్య వివాహాలన్నింటినీ కూడా నివారించవచ్చు.
0: మేడం, మరి రాబోయే సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి మీరేమైనా సూచనలు ఇస్తారా?
1: ఖచ్చితంగానండి, రాబోయే 4-5 సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడం ఖచ్చితంగా సాధ్యమే. కానీ అన్ని వ్యవస్థలు కూడా వీటి కోసం కలిసి పనిచేయాలి. అంటే ఖచ్చితంగా 100% అందరు పిల్లలు చదువుకునే విధంగా చూడాలి. వీరికి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. సామాజిక నిబద్ధత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాల్లో బాల్య వివాహాలను మనం నిర్మూలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది.
0: మేడం, చివరగా ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, యువతకు మీరు అందించాలనుకున్న సందేశం ఏదైనా ఉందా?
1: చివరగా అండి, నేను ఒక్కటే సందేశం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మీ బిడ్డ 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేయడం అంటే మీరు ఆ బిడ్డ జీవితాన్ని మీ చేతులలోనే దొంగిలిస్తున్నారు. తల్లిదండ్రులకు, మీరు సమాజం చూస్తోంది, ఇంటి గౌరవం భారం తగ్గుతుంది అని భయపడి బిడ్డను ఇంటి నుంచి పంపితే మీ బిడ్డ జీవితం మొత్తం ఆరోగ్య సమస్యలు, పేదరికం, హింస, ప్రమాదంలో గడిపేస్తుంది. అది మీకు గౌరవం తెచ్చిపెట్టదు, మీ మనసుకు జీవితాంతం బరువు పెడుతుంది. మీ బిడ్డ చదువుకుంటే లేదా ఉద్యోగం చేస్తే, తన కాళ్ల మీద తానే నిలబడితే అది మీ ఇంటికి నిజమైన గౌరవం తెస్తుంది. యువతకు చెప్పే సందేశం ఒక్కటే, 18 ఏళ్లలోపు ఎవరైనా పెళ్లి చేసుకో అంటే ధైర్యంగా ఒక మాట చెప్పు, నేను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేను, 18 సంవత్సరాల తర్వాత మాట్లాడుదాం అని. ఇది నీ జీవితాన్ని కాపాడుకునే మొదటి అడుగు. చివరిగా అందరికీ ఒక్క మాట, బాల్య వివాహం అనేది పెళ్లి కాదు, అది ఒక ఆడబిడ్డ బాల్యాన్ని, కలల్ని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దోచుకునే నేరం. దాన్ని ఆపడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మీ బాధ్యత, నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మీ ఇంట్లో, మీ వీధిలో, మీ ఊరిలో ఏ ఒక్క బాల్య వివాహమైనా జరగబోతే ధైర్యంగా నిలబడండి. ఫోన్ పట్టుకుని 1098 నంబర్ కి డైల్ చేయండి. ఒక్క ఫోన్ కాల్ తో ఒక బిడ్డ జీవితం మారిపోతుంది.
0: కాబట్టి అందరూ ఇది తమ సమిష్టి బాధ్యతగా భావిస్తేనే మనం బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చు. ధన్యవాదాలు మేడం. బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి

0: తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమర్పించిన ఈనాటి ఈ వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వర్చువల్ విధానంలో 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభిస్తారు. ఐటీ కారిడార్ సేవలందించేందుకు 26 కోట్ల రూపాయల వ్యయంతో విమానాశ్రయ తరహా వసతులతో తీర్చిదిద్దిన హైదరాబాద్ హైటెక్ సిటీ స్టేషన్ కూడా వీటిలో ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీలిమిటేషన్ బిల్లు విషయంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని సూచించారు. డీలిమిటేషన్ బిల్లులో చేసిన సవరణలపై విపక్షాలతో చర్చించారని ఖర్గే లేఖలో కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాలాభిషేకాలు, జలాభిషేకాలను నిషేధిస్తూ ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఆహార పదార్థాల వృధా పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని, పాలాభిషేకాలకు బదులుగా పేదలకు ఆహార పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రానికి రైతులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బొగ్గు కొరత, నిర్వహణ వైఫల్యాలతో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని, 7100 మెగావాట్ల సామర్థ్యం ఉండగా ఇప్పుడు 3100 మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ఉందన్నారు. డిక్లరేషన్ల పేరుతో అన్ని వర్గాలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ఆయన జూలై 18 సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ పథకం ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఇవాళ ధర్మసాగర్ మండల కేంద్రంలో 92 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను, నూతన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఏడాది దేశంలో 37.6 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు, 37.7 కోట్ల టన్నుల ఉద్యానవన పంటల రికార్డు ఉత్పత్తి నమోదైందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాగల 3 రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో సాయంత్రం రాత్రివేళ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews _HYNI ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని చలనచిత్ర గీతాలు. సఖీ చిత్రం కోసం వేటూరి రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం, స్వర్ణలత గానం.

మరో పాట ఆనంద్ చిత్రం కోసం, హరిచరణ్ చిత్రగానం, వేటూరి రచన, కెఎం రాధాకృష్ణన్ సంగీతం.

0: చిత్రసీమలో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని పాటలు 8:30 వింటారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణిలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో తనను తాను నిరూపించుకున్న శ్రీ విఎం హరీష్ గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు. అలాగే ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాల గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ

ఎస్ రమేష్ సుంకసారి. రేపు మధ్యాహ్నం 1:20 వనితా లోకం కార్యక్రమంలో నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి పిఎస్వి విజయభవాని గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఒడిశాలోని పూరిక్షేత్ర జగన్నాథ స్వామివారి రథయాత్రపై ఆకాశవాణి అందించే నివేదిక ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: नमस्कार स्पोर्ट्स।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం.

బద్రి చిత్రం కోసం రమణ గోగుల సునీత పాడిన వేడూరు గీతమది, సంగీతం రమణ గోగుల. ఇప్పుడు

0: మీరు విన్న పాట శుభ సంకల్పం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, పల్లవి బృందం పాడిన వేటూరి గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. రాత్రి 10 గంటలకు మధుర గీతాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

కెవి మహాదేవన్ స్వరకల్పనలో పి సుశీల, కె జమునారాణి ఆత్మబంధువు చిత్రం కోసం పాడిన పాట అది. ఇప్పుడు

రాయిగా నేను లభించుక అనురాగము రాణింపబాడుదామా, రాయిగా నేను లభించుక.

విన్న పాట శ్రీలక్ష్మమ్మ కథ చిత్రం కోసం సుసర్ల దక్షిణామూర్తి పి లీలా పాడిన కొండమూడి గోపాలరాయ శర్మ రచన సిఆర్ సుబ్రహ్మణ్ సంగీతం. మధుర గీతాల్లో ఇప్పుడు వినండి మంగళ చిత్రం కోసం తాపీ ధర్మారావు రచన ఎండి పార్థసారథి సంగీతంలో పి భానుమతి పాడిన పాట.

ఇప్పుడు రూపవతి చిత్రం కోసం పీఠాపురం జిక్కి పడిన కేజీ శర్మ రచన, సిఆర్ సుబ్రహ్మణ్య సంగీతం.

ఘంటసాల గణంలోని ఆ పాట పింగళి రచన, సాలూరు రాజేశ్వరరావు సంగీతం. చిత్రం పేరు పెళ్లి చేసి చూడు.

మీరు విన్న ఆ పాట బ్రతుకు తెరువు చిత్రం కోసం సముద్రాల జూనియర్ రచన, ఘంటసాల సంగీతంలో పి లీల పాడారు. ఇప్పుడు వినండి అరబ్బీ వీరుడు జబక్ చిత్రం కోసం పీఠాపురం కె అప్పారావు ఎల్ఆర్ఎస్వరి పాడిన శ్రీశ్రీ గీతం.

0: విజయభాస్కర్, చిత్రగుప్త, ద్వయం సంగీతం.
1: యా ఉస్తాద్ జమాన్ ఫక్రే హిందుస్తాన్ బలోచిస్తాన్ చీనో జపాన్ ఓజా మెహర్బాన్ బోల్ మేరీ జాన్ ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావే?
2: అలమార్ నుంచి.
1: చల్లని సత్యం చెప్తావా?
2: చెప్తానే.
1: శక్తి రక్తి చూపిస్తావా?
2: చూపిస్తాగా.
1: ఓ బతా, ఏమంటుంది రాజా గారి జాతకం?
2: అరే వా వా వా వా, జాతకాల రాశినిదే రాజా, నమ్మాలి హై జాతకాల రాశినిదే రాజా,
1: నమ్మాలి హై.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10:24:40. మధుర గీతాలు వింటున్నారు. చండీరాణి చిత్రం కోసం ఘంటసల్ల పి భానుమతి గళంలో సముద్రాల సీనియర్ రచన, సిఆర్ సుబ్రహ్మణ్య సంగీతంలో ఈ పాట.

మధుర గీతాల్లో ఇప్పుడు సిఆర్ సుబ్రహ్మణ్యం స్వరకల్పనలో సముద్రాల సీనియర్ రచన దేవదాసు చిత్రం కోసం రావు బాలసరస్వతీదేవి గానం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు బండరాముడు చిత్రం కోసం పిఠాపురం పాడిన ఆత్రేయ గీతం, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం.

మంత్రం మంత్రం మలయాళ మంత్రం మాయల మంత్రం చూచూ మంత్ర ఖాళీ చూసిందంతా ఖాళీ.

0: గప్పు
1: అప్పుడు ముచ్చి దండకోరు పిల్లి వచ్చి ఎలుక కోరి ఎక్కడ దొంగలు అక్కడ గప్పు.
2: మధుర గీతాల్లో ఇప్పుడు నా ఇల్లు చిత్రం కోసం రావు బాలసరస్వతీదేవి జిక్కి పాడిన దేవులపల్లి వారి రచన చిత్తూరు నంగయ్య సంగీతం.

మీరు విన్న పాట రచన కొసరాజు, సంగీతం టీవీ రాజు, గానం పీఠాపురం ఎల్లారేశ్వరి, చిత్రం పేరు భలే మాస్టర్. ఇప్పుడు విందాం. గాలి మెడల్ చిత్రం కోసం పీఠాపురం కే రాణి గానం, కొసరాజు రచన, టీజీ లింగప్ప సంగీతం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు విమలా చిత్రం కోసం కె జమునారాణి, ఏపీ కోమల పాడిన ముద్దు కృష్ణ రచన, ఎస్ఎం సుబ్బయ్య నాయుడు సంగీతం.

చిరంజీవులు చిత్రం కోసం ఘంటసాల పేలీలా పాడిన పాట అది. మల్లారిది రచన, ఘంటసాల సంగీతం. ఇప్పుడు వినండి పేలీల పాడిన ఆరుద్ర రచన, ఘంటసాల సంగీతం, మర్మయోగి చిత్రం నుండి ఈ పాట.

0: and the United States. The train has been designed to run at a speed of 110 km per hour, but on this section, it will operate at a maximum speed of 75 km per hour. More from our correspondent.
1: India's hydrogen train features a 10-coach configuration, making it among the longest hydrogen-powered passenger trains developed so far. It is powered by 3,200 horsepower propulsion system, making it one of the most powerful hydrogen-powered train sets in operation. The train is powered by hydrogen fuel cell technology, which converts hydrogen into electricity to propel the train. The process produces only water vapor as a byproduct, resulting in zero carbon emissions during operation, supporting India's transition to sustainable transport. The train is equipped with multi-layer safety systems capable of detecting hydrogen leaks, heat, flames and smoke. Anand Kumar for Akashvani News, Delhi.
0: Mr. Modi will also launch various development projects worth around 14,700 crore rupees in Jind. He will then travel to Chandigarh, where he will unveil several development projects worth over 6,600 crore rupees. The Prime Minister will thereafter visit Jalandhar in Punjab, where he will launch multiple development projects worth over 5,470 crore rupees. Prime Minister Narendra Modi today held a conversation with the Amir of Qatar, Sheikh Tamim bin Hamad Al Thani, and conveyed his condolences on the passing of Father Amir, Sheikh Hamad bin Khalifa Al Thani. In a social media post, Mr. Modi said that the Father Amir of Qatar's enduring legacy will continue to guide the two countries as they further strengthen their strategic partnership. He also recalled Father Amir's deep affection for India, his warmth towards the Indian community in Qatar, and his steadfast commitment to India-Qatar relations. The National Testing Agency, NTA, has declared results of NEET UG 2026 re-exam. Over 11 lakh candidates have qualified for admission to undergraduate medical, dental, Ayush and allied programs. Scorecards of all candidates are available on the official website neet.nta.nic.in. NTA said that the result has been declared in time so that the medical admission and counselling calendar for candidates stays on track. A total of close to 20 lakh candidates appeared for re-exam this year at 5,440 centres in 551 cities in India and 14 cities abroad. The grand annual Rath Yatra of Lord Jagannath is drawing lakhs of devotees across the country. While the epicentre of the festival is the holy city of Puri in Odisha, the chariot festival is celebrated with immense devotion, vibrant processions and cultural festivities across multiple states. In men's cricket, chasing a target of 234 runs set by India, England were 68 for 3 in 15 overs in second one-day international of three-match series at Sophia Gardens, Cardiff, when reports last came in. In badminton, two-time Olympic medalist PV Sindhu outclassed world number 5 Han Yui of China to storm into the quarterfinals of the Japan Open in Tokyo today. She will next face Nozomi Okuhara of Japan tomorrow. And that is the end of this news bulletin.
2: Akasavani Hyderabad Kendram. Repati Ma Prasara Viseshalu. రేపు ఉదయం 6:10 భావనలో పర్యావరణం గురించి చిట్యాల రవీందర్ గారి ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజంలో దేవీ నవరత్న మాలికా స్తోత్రం, దేవీ కీర్తనలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 6:35 పొలం పనుల్లో కంజుపిట్టల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు చెప్పే వివరాలు వినొచ్చు. 7:00 జోగులాంబ గద్వాల జిల్లా సమాచార సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ కె ప్రతాప్. 7:15 ఉదయతరంగిణిలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో తనను తాను నిరూపించుకున్న శ్రీ విఎం హరీష్ గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ. ఇంకా ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాల గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మధురై టిఎన్ శేషగోపాలన్ గారి గాత్రం, వైలిన్ శ్రీ ఎన్ఎస్ అనంతరామన్, మృదంగంపై శ్రీ పుల్లేడి కుర్తి రామారావు వాద్య సహకారం. రేపు 11:03 తోటమాలి నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి. నిర్వహణ శ్రీ కళా కృష్ణమూర్తి. పర్యవేక్షణ డాక్టర్ సాంబశివ.

రవు కండ్రాతి. రేపు మధ్యాహ్నం 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 ప్రసారమయ్యే వనితలోకంలో నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి డాక్టర్ పిఎస్వి విజయభవాని గారితో పరిచయం వింటారు. రేపు మధ్యాహ్నం 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమంలో కింగ్ కోఠీలోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబం. రేపు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మా ఇంటి మహాలక్ష్మి ఒగ్గు కథ వినిపిస్తారు. ఇది మొదటి భాగం. శ్రీ బొప్పరపల్లి రాజేష్ బృందం ఈ కథాగానం కావిస్తారు. రేపు సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల్లో టర్కీ కోళ్ల పెంపకం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ పురుషోత్తం గారు తెలియజేసే వివరాలు. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. ఇంకా జీవ నియంత్రణ పద్ధతులు, జీవరసాయనాల వాడకం గురించి సిరిసిల్లలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ గారు ఈ ప్రసంగం వింటారు. రేపు రాత్రి 7:40 వికసిత్ భారత్ కార్యక్రమం. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో భగవద్గీతాయాం నిరూపిత నవధా భక్తి డాక్టర్ ఎన్ సిద్ధరామేశ్వర శర్మ గారి ప్రసంగం. రేపు రాత్రి 9:10 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13:30. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 4.5 మీటర్లు 738 kHz, డిఆర్ఎం రిసీవర్ 729 kHzలపై ప్రసారాలు ప్రారంభమవుతాయి. డిటిహెచ్ వేదికగా మా ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్పై రేపు ఉదయం 5:50 కలుసుకునే వరకు శ్రోతల నుంచి సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం. శుభరాత్రి. జై హింద్.